ఇది ధ్యానం కాదండి, దర్శనం. అది ఎలాంటిది అంటే, అత్రాంతరే మహాదేవ శంకర శశిభూషణ సంహృత్య మోహం కృపయా సర్వానుగ్రహక శివ యోగ నిర్ధూత తమసా మునీనాం భావితాత్మనాం దేవదారువనే దివ్యే దర్శయామాస తాండవం. కర్మ పండడం చేత, యజ్ఞములు పండడం చేత, యోగములు పండడం చేత దేవదారు వనంలో మునులకు శివుడు చూపించిన నాట్యం ఆయనకి దర్శనమిచ్చింది. అక్కడ ఆ ఆనంద తాండవ, ఎక్కడ దేవదారు వనంలో ఆయనకి శివుడు చేసిన నాట్యం కొంచెం కనబడి వెంటనే తదుర్క్షాసముద్భూతగాడు ఉత్కంఠాని పీడిత, ఆ నాట్యాన్ని ఇలా కనబడింది ఎప్పుడో ఇంకా చూడాలి అని అనుకుంటూ ఉన్న దశలో ఒక్కసారి అంతర్ధానమైపోయింది. ఎంత కష్టపడి ఇన్నాళ్ళు తపస్సు చేస్తే ఆ దివ్యమైనటువంటి శ్రీమూలనాథస్వామి వద్ద ఇంత సాధన చేస్తా మహానుభావుడికి క్షణకాలం మెరుపు పెరిసినట్టు వెళ్ళిపోయిందండి. దీనికంటే కనబడకుండా ఉండడం మంచిది. ఎందుకు కనబడాలి, వెళ్ళిపోవాలి? ఇది అర్థం కావాలంటే భాగవతం ప్రథమ స్కందంలో నారదుల వారికి జరిగిన అనుభవం తెలుసుకోవాలి. నారదుడు మునులిచ్చినటువంటి మంత్రాన్ని అంటే దాసీపుత్రుడిగా ఉన్నప్పుడు చాలా కాలం సాధన చేయగా చేయగా చేయగా చేయగా ఒక అశ్వత్థ మూలంలో ఇలాగే కూర్చున్నాడు. ఆయన కూర్చుని విష్ణువుని ధ్యానిస్తూ ఉంటే ఇంతవరకు ధ్యానమే, ఇప్పుడు దర్శనం ఏందిట, అది క్షణకాలం మెరిసి వెళ్ళిపోయట. అప్పుడు ఏడవడం మొదలెట్ట. అసలు దర్శనం కాకపోతే వచ్చే ఏడుపు వేరు, దర్శనమై వెళ్ళిపోయిన తర్వాత అస్సలు ఏడుపు ఉంటుందండి. ఎందుకంటే రుచి మరిగాడనమాట. ఆ దివ్యానుభూతి క్షణకాలం తగిలింది. ఆ బ్రహ్మానుభవం శాశ్వతంగా, అంతవరకు సవికల్పంగా ఉన్నది నిర్వికల్పం కావడం కోసం శాశ్వతంగా అది కావాలని తపన బయలుదేరుతుంది. అప్పుడు ఏడుస్తాడు నారదుడు. అప్పుడు విష్ణువు ఒక మాట చెప్తాడు, ఎందుకు కనబడ్డానో తెలుసా, నా రూపంపై నీకు మరింత తపన పెరిగి ఆ సాధన పండితే అప్పుడు నాలో చేరతావు, అందుకు నీకు తపన పెంచడానికే నేను కనబడ్డాను, ఇది నీ యోగాన్ని నన్ను చేరే వరకు తీసుకువెళ్ళడానికి పనికొస్తుంది అన్నాడు. ఇక్కడ అదే ఇక్కడ జరిగిందనమాట. శివతాండవం చూడాలని మనసులో కోరుకుంది, ఇప్పుడు మెరిసి వెళ్ళిపోయింది ఎప్పుడో ఇంకా కోరిక తపస్సు అయిపోయింది. ఇప్పుడు ఇంతవరకు కేవలం ఇంతవరకు నీ పూజ హాయిగా చేసుకుంటూ ఉంటే చాలనుకునే వాడికి శివతాండవం చూడాలి అనేది ఇప్పుడు ప్రధానమైన తపస్సు అయిపోయింది. ఆ తపన ఏడవడం మొదలెట్టాడు. స్వామి కనబడి వెళ్ళిపోయావా, ఆ తాండవాన్ని నాకు ఆవల మెరిపించి వెళ్ళిపోయావు, అది ఆనంద తాండవం. అది ఆ ఆనంద తాండవాన్ని దర్శించే భాగ్యం నాకు ఇయ్యవయ్యా. అది దారుకావనంలో నువ్వు చేశావు. దారుకావనం ఈ భూమి యందే ఉన్నది. ఎందుకంటే భూమి యందు ఎవరూ నీ తాండవం చూడలేరు అనేది శాస్త్రం చెప్పిన మాట. మరి భూమి యందు దారుకావనంలో వాళ్ళందరూ చూడగలిగారు అన్నావే అని ఎప్పుడైతే రూఢిగా తెలిసిందో, భూమి యందు నేను కూడా నిన్ను చూడగలను నాశరాదా. కనుకనే భూమి యందు ఉన్న మునులు దారుకావనంలో నిన్ను చూడగలిగారు గనక నేను నిన్ను చూడగలనేమో, అయితే నేను కూడా దారుకావనంలో ఉండి ఉంటే బాగుండేమో, ఎందుకు ఈవనానికి వచ్చాను అనుకుని కొంచెం దుఃఖం కలిగిందిట. ఎందుకంటే మా నాన్నగారు నన్ను ఎందుకు ఈవనానికి పంపారు, దారుకావనానికి ఎందుకు పంపలేదు, దారుకావనంలో ఉంటే ఆ మునులతో పాటు నాకు దర్శనం ఇచ్చేవాడేమో, మా నాన్నగారు నన్ను ఎందుకు ఇక్కడికి పంపారు, నాకు యోగం లేదా, అది దర్శించే యోగం లేదా. ఇక్కడ చూడండి ఎన్ని ప్రశ్నలు మనకు వచ్చాయి. ఏం దారుకావనానికి ఇద్దరు వెళ్ళవచ్చు కదా, ఇక్కడ ఎందుకున్నాడు? మనకు ఒక్కొక్కసారి భగవంతుడు మనల్ని తక్కువగా చూశాడు అనుకుంటాం, కానీ ఎంత ఎక్కువగా చూడదలుచుకున్నాడో మనకు తెలియదు. అది ఇక్కడ వెంటనే ఈయన అనుకుంటున్నాడు, దారుకావనంలో ఉండే యోగం నాకు లేదు, ఉండుంటే నేను కూడా ఆ దివ్యమైనటువంటి తాండవాన్ని దర్శించేవాణ్ణి కదా అనే బాధ ఇతరికి కలుగుతున్నది. తస్యత్వనుపలంభేనా దుఃఖితోసౌ ముహుర్ముహు బభూవ సుచిరం తత్ర చింతాకులిత చేత సహా. ఇంకా అక్కడి నుంచి ఎప్పుడూ దుఃఖమే. ఈ దుఃఖం ఇందాక చెప్పినట్టు శివుడి కోసం పడుతున్న దుఃఖం. శివతాండవ దిదృక్ష కారుణ్యమూర్తి రీసాన సాక్షాద్యత్ర మహీతలే తాండవంతనుతే నిత్యం ఆనందాబ్ది సుధాకరం తపసే తద్వనం గచ్చేత్ అసాసిత్వైవ పృచ్ఛత మూలస్థానం భజస్వేతి పిత్రామే కథితం కుతః. పరమానందాన్ని విజృంభింపజేసేటువంటి తాండవం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళనివ్వకుండా మూలస్థానానికి వెళ్ళమని మా నాన్న నన్ను ఎందుకు ఆదేశించాడో అనుకుంటున్నాడు. ఇక్కడ వాళ్ళ నాన్న ఆదేశించారంటే అర్థం ఏంటి, వాళ్ళ నాన్నకి అలా ఆదేశించే ఆదేశం ఆయన ఇచ్చాడు. ఆయన వెళ్ళమంటేనే ఈయన పంపించగలడు, ప్రేరణ ఆయనది. తన్మే మన శివ సంకల్పమస్తు, ఆ సంకల్పం ఆయనది. పైగా ఇక్కడ గొప్ప మాట అన్నాడు, ఆనంద సముద్రాన్ని పొంగించే చంద్రుడు వంటి శివతాండవం అన్నారు. ఎంత చక్కటి మాట చూడండి, ఆనందం అనే సముద్రాన్ని పొంగించే చంద్రుడు వంటిది శివతాండవం. ఎందుకంటే నిండు చంద్రుడు వచ్చినప్పుడు సముద్రం ఎలా పొంగుతుందో శివతాండవం వల్ల పరమానందం అంత పరిపూర్ణంగా లభిస్తున్నది.

అది చెప్పడం ఇక్కడ. అలాంటి దివ్యమైనటువంటి స్థలానికి నేను వెళ్ళలేకపోయానే అని బాధపడుతూ ఇంకా నిశ్చలంగా తన సాధన మరింత తీవ్రతరం చేయడం మొదలుపెట్టేట. చూసారా ఆ కొద్దిపాటి మెరుపు ఈయనకి ఎంత పనికొచ్చిందో, తపస్సుకు దారి తీసింది. శివతాండవం చూడాలనే తీవ్రమైన తపస్సుకి దారి చేసింది. పూజ హాయిగా చేసుకుంటే చాలనుకునే వాడు ఇప్పుడు ఒక స్టెప్ పైకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? శివతాండవం చూడాలనే తపనలోకి వెళ్ళి తపన తపస్సు అయ్యింది. లోకం కోసం తప్పిస్తే తాపం, లోకేశ్వరుడు కోసం తప్పిస్తే తపస్సు. ఇది గుర్తుపెట్టుకోండి. మనకు తాపాలు ఎక్కువ కానీ తపస్సులు తక్కువ. ఆయన కోసం తప్పించితే మనకి తపస్సు అయిపోయింది. కనుక ఈ విధంగా తపస్సు చేస్తున్నాడు. అప్పుడు ఆయనకి ఒక రోజున ఆ తపస్థితిలో కొన్ని మాటలు వినబడ్డాయట. చూడండి నాయన, నువ్వనుకుంటున్న దారుకా వనం కంటే గొప్ప తాండవం చేసే చోటొకటున్నది అనే మాట వినబడింది. చూడండి ఇది కూడా కనబడలేదు. ఆ చోటు పేర్లు వినబడుతున్నాయట. ఎవరు చెప్పారు తెలుసా? వేదములు మూర్తులు ధరించి చెప్పాడు ఇక్కడ. అది గొప్ప మాట చెప్తున్నాడు. అంటే వేదముల్లో ఆ చోటుకి ఎన్నెన్ని పేర్లు ఉన్నాయో వివరిస్తున్నాడు. వేదములందున్న పేర్లు ఇప్పుడు ఈ పేర్లు శ్రద్ధగా విందాం. ఈ పేరుల్లో కొన్ని వ్యక్తుల పేరుల్లా ఉంటుంది, కానీ ఇదంతా స్థలం పేరే. అంటే ఆ స్థలమే ఒక వ్యక్తిలాగా మనల్ని అనుగ్రహిస్తోందనమాట. ఏమున్నదో ఆ స్థలాధిదేవత అనుకోవచ్చు. ఎత్ర నృత్యతి దేవేశ పరమానంద విగ్రహ సర్వమంగళయ సాకం సగణ సర్వదా ప్రభు తస్య దేశస్య నామాని శృతాని ఏతాని భూతలే. ఇప్పుడు చెప్పే నామాలన్నీ కూడాను కైలాసం గురించి చెప్పట్లేదు. కైలాసం భూతలానికి చెందింది కాదు, ఆ దివ్యమైనది. ఇప్పుడు చెప్పబోతున్నది భూతలమునందు స్వామి తాండవించు చోటు. భూతలమునందు ఇంతవరకు దారుకావనం అనుకున్నాడు కదా, అది కాకుండా మరొకటి ఉందిట. నిజానికి దారుకావనం కంటే గొప్పది. ఎలా అవుతుందో తర్వాత మరో కథలో మనకు తెలుస్తుంది. శివుడే చెప్తాడు, దారుకావనంలో నా తృప్తికరమైన డాన్స్ చేయలేకపోయినాయా అంటాడు. ఎందుకంటే నేను తృప్తిగా చెయ్యబోతే అక్కడ భూమి తట్టుకోలేకపోయింది, అందుకే తగ్గించుకున్నాను అన్నాడు. నేను అతృప్తిగా చేసుకున్నప్పుడు తట్టుకునే భూమి ఒకటి ఉంది, ఆ భూమిలో ఎప్పుడూ తాండవం చేస్తానని చెప్పాడు. ఇక్కడ ఆ భూమి ఏదో, ఇక్కడ నామాలు వినబడుతున్నాయి ఇతనికి. ఇవి ఎక్కడి నుంచి ఉన్నవి అనేది ఇక్కడ వివరంగా చెప్తున్నారు. ఇది ఈ వచ్చిన నామములన్నీ కూడా ఉక్తాని నియతం వేదైహి ఆగమైహి అఖిలైరపి. ఇవి వేదములందు ఆగమములందు వివరముగా చెప్పబడినవి. వేదములు ఆగమములు రెండెందుకు చెప్పారు? ఆగమము అంటే మంత్రశాస్త్రం, నిగమం ఆగమం, ఈ రెండూ కూడా భారతీయ సంస్కృతికి మూలం. కనుక నిగమాగమముల యందు చెప్పబడ్డ పేర్లుట. దేనికి సంబంధించిన పేర్లు ఇవి? సర్వమంగళయ సగణ సర్వదా ప్రభు ఎత్ర నృత్యతి. సర్వమంగళ అంటే అమ్మ పార్వతీదేవితో గణములతో కలిసి పరమేశ్వరుడు ఎక్కడ నిత్యము ఆనంద తాండవం చేస్తాడో ఆ చోటుకి సంబంధించిన నామములు వేదముల నుంచి ఆగమముల నుంచి వినబడుతున్నాయి. అవి పరం తత్వం సర్వకామ ప్రదః నిధిహి అమలం సత్ పరం నిత్యం మహాన్ కోశః హిరణ్మయః.

0: విష్ణుమ్నాయామ్ ఆత్మజాన సుఖోదయం చిదంబరం స్వముక్తిశ్చాలసద్ బ్రహ్మ సురోత్తమా శక్తిశ్చ మహతీ దివ్యా విపులశ్చ శివాలయః. ఆ క్షేత్రముల పేర్లివి, ఒకటి ఇది గురుస్థానము, తత్వస్థానము, సర్వకామప్రదము. గుర్తుపెట్టుకుంటున్నారు కదా, ప్రతి దానికి పర్యాయ పదాలు అనుకోవద్దు, వాటి అర్థాలు తీస్తే అది అర్థమవుతున్నది. గురుస్థానము, తత్వస్థానము అది పరతత్వస్థానము, కామప్రదము నిధి. కామప్రదము అంటే సర్వకామప్రదము, అన్ని కోరికల్ని తీర్చగలిగేది. నిధి అమలము, సత్, సత్ అంటే శాశ్వతమైన ఉనికి అనర్థం. నిత్యం పరం, మహాకోశము, మహాకోశము హిరణ్మయము అంతఃపురము. ఇదండి అంతఃపురం అంటే, ఇది బహిర్పురం కాదు అంతఃపురం. ఈ పేర్లన్నీ జాగ్రత్తగా రాసుకుంటే ఇవన్నీ లోపల ఒక చోటు ఉంది, దానికి సంబంధించి ఇన్నర్ స్పేస్. ఆ ఇన్నర్ స్పేసే చిత్తాంబరం, అది చెప్పబోతున్నాడు, అదే అసలు రహస్యం. అది ఇన్నర్ స్పేస్, ఆ ఇన్నర్ స్పేస్ ని చూడగలిగే ఔటర్ స్పేసే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి చోటు ఇది చిదంబరం. ఆ చోటు అంతఃపురం, ఆ పేరే ఎంత అందంగా ఉందండి, వివిక్తం. అక్కడ ఎప్పుడు ఒంటరిగా ఉంటట, బాహ్యం ఎప్పుడు అనేకం, అంతర్గతం ఎప్పుడు ఏకమే, అంతర్ముఖం ఎప్పుడు ఏకమే, అక్కడ ఉన్నది ఒక్కడే వివిక్తం, ఏకాంతంలో ఉంటాడు ఆ మహానుభావుడు, ఆ హృదయ గుహలో ఒక్కడే ఉన్నాడు కదా వివిక్తం. అందుకే దాని పేరు పుండరీకం, హృత్పుండరీకం విరజం విశుద్ధం, శాస్త్రం చెప్తున్నది కదా. కనుక పుండరీకం దాన్ని గుహ అని అంటారు, గుహ రహస్యం. దీని నుంచి గుహ్యం అనే మాట కూడా మనకు పుట్టింది. పరాం పరం పుమాంసం నిహితం గుహాయాం అనేటువంటి ఉపనిషద్వాక్యం కూడా ఇక్కడ చెప్పబడుతున్నది. గగనం పరిశుద్ధం పరమాద్భుతం ఉత్తమం సత్యాస్పదం, ఇదే సుషుమ్నకి ప్రధాన కేంద్రము. సుషుమ్నాయాం ఆత్మజ్ఞాన సుఖోదయం, ఇది సుషుమ్నకి కేంద్రమై ఆత్మజ్ఞాన సుఖాన్ని కలిగించినటువంటిది. దీనికి చిదంబరం అని, ముక్తిస్థానమని, శివాలయమని పేర్లున్నాయి. ఇంకా చాలా చాలా నియమాలున్నాయి, నేను ప్రధానమైనవి ఇక్కడ చెప్పడం జరిగింది. దీనికే శివాలయం అని. అదేవిధంగా మనకి శైవ వాంగ్మయంలో, అది ద్రవిడ శైవ సిద్ధాంతంలో చెప్పబడే వాంగ్మయంలో శివాలయం అంటే చిదంబరమే. శివాలయం అనే మాట చిదంబరాన్ని ఉద్దేశించే చెప్పారు ప్రధానంగా. అందుకే దీనికి ముక్తిస్థానమని, చిదంబరమని, శివాలయమని. ఇలాంటి మాటలు ఎన్ని వినబడ్డాయి తెలుసా, మీరు కొన్నే చెప్పారండి అని. కొన్నే చెప్తున్నాను అన్నాడు ఇక్కడే, ఎందుకంటే అన్ని రాయడానికి చోటు లేదుట. ఏతాని చైతన్యాన్ని శృతాన్యేతాని కోటిశ అన్నాడు ఇక్కడ. లెక్కలేని నామాలు వినబడ్డం మొదలెట్టేట, తపస్సమాధిలో ఒక స్థితికి చేరుకున్నప్పుడు దివ్య శబ్దాలు వినబడతాయి, అలాంటి దివ్య శబ్దాలు ఇవన్నీ. కనుక చిదంబరానికి సంబంధించిన పేర్లన్నీ వినబడ్డం మొదలుపెట్టే ఎవరికి, మహానుభావుడు. ఎక్కడుందా అని ఇప్పుడు ప్రశ్న, ఇంతవరకు తెల్లవనం తెల్లవనం అనుకున్నాడు ఈయన, ఇప్పుడు చెప్తున్న పేర్లన్నీ కొత్తగా ఉన్నాయి కదా, ఇవి ఎక్కడున్నాయి అంటే, ఏవ ముక్త పరాశంభోహు నృత్త భూమి సువిస్తృత, ఇది పరశంభువు యొక్క నృత్త భూమి, అదే ఇదమేవా. ఆయన చేసే ఆ సభ, నమసభాభ్య సభాపతిభ్యో నమ, ఆ సభ ఇదే నువ్వున్న చోటే అన్న మాట వినబడిందిట. ఇంకేం కావాలండి, ఇప్పుడు అర్థమైంది నాన్న ఎందుకు పంపాడు ఇక్కడికి, దారుకోవడం కాకుండా ఇక్కడికి ఎందుకు పంపాడు. తథాపి భూతలే శంభోత్తాండవం మునిసత్తమై దుష్టమిత్యవ బుద్ధత్వా తన్మమాప్యత్ర శేత్స్యతి. శివతాండవాల్లో మనకి బ్రహ్మాండాలకి ఆవల మహాకైలాసంలో చేసే తాండవం ఒకటి, ఇది ఈ చక్షువులతో ఎలాగో చూడలేం. భూమి యందు ఆయన తాండవించే చోటు రెండు చెప్పాను, మూడవది నీ హృదయ గుహలో ఆయన చైతన్యాన్ని కలిగించే చోటిది. మూడే శివతాండవ స్థానములు. ఆ పైది ఎలాగో చూడలేం, క్రిందది ఉపాసనతో మాత్రమే చూడగలం. ఉపాసన పండితే అంతర్ముఖ దృష్టి వస్తే లోపలిది కనబడుతుంది. కనుకనే మనం చేయవలసింది ఆ చిదంబర క్షేత్రాన్ని, ఆ పరమేశ్వరుణ్ణి భావనాత్మకంగా మనం ఉపాసన చేయగలిగితే భావాతీత స్థితికి చేరగలుగుతాం. అప్పుడు మన హృదయ గుహలో శివతాండవాన్ని దర్శించగలుగుతాం. అది దర్శించడం కోసం చిదంబర మహాత్మ్యం మనకి ఉపకరించాలి. మొత్తానికి మహానుభావుడికి నామములు వినబడగానే ఒక్కసారి ఆయనకు సంతోషం కలిగి పునః ప్రబుద్ధస్య మునేహే, అప్పుడు కొంతసేపటికి ఆ సమాధి స్థితి నుంచి బయటకు వచ్చాడు. ఆ వచ్చిన తర్వాత కారుణ్యమూర్తి రీశానహ సాక్షాదత్ర చిదంబరం దశ ఇష్యతి మే దేవ సహాయంచ సదాశ్యతి. ఇప్పుడు ఆయనకు కలిగిన భావం ఏంటంటే, ఎప్పుడు నాకు దర్శనమిస్తావయ్యా అనే దుఃఖం స్థానంలో ఇప్పుడు మరొక భావం కలిగిందిట. ఏమిటంటే, కారుణ్యమూర్తి అయిన ఈశ్వరుడు ఇక్కడ తన తాండవాన్ని ఎప్పుడో ఒకప్పుడు నాకు చూపిస్తాడు. ఇది కలిగింది ఆయనకి. నిన్న మీకు మాట చెప్పాను, మంత్రసిద్ధి జరిగిందనడానికి మొట్టమొదటి ఉదాహరణ ఏంటంటే, ఇది ఫలిస్తుంది అని అఖండ విశ్వాసం కలగడం. అది కలిగింది అంటే మంత్రసిద్ధి ప్రారంభించింది అని అర్థంట. ఇప్పుడు ఇతరికి కలిగింది తపస్సిద్ధి వల్ల, నేను తప్పకుండా శివుని తాండవాన్ని ఇక్కడ చూడగలను అని. మరొక సూచన ఆయనకు వచ్చినది ఏంటంటే, ఎవరైనా మరొక్కడు నాతో పాటు ఉంటే బాగుండు అనిపించిందండి. చూసారా, ఇది అనిపించవచ్చే నిజానికి ఏకాంతం చాలా మంచిదంటారు. చూసారా, మనం ఒంటరిగా ఉంటే మహాభయం వేస్తుంది, 10 మందిలు ఉంటే మరీ భయపడిపోతాం. ఇది ఒక పరిస్థితి. ఒక ఆయన అన్నట్ట, నేనున్నా నీకేం భయం లేదు, అదే నా భయం నాయన అన్నట్టు. వీడు ఏం చేస్తాం, ఉపనిషత్తే చెప్పింది ద్వితీయ ద్వై భయం భవతి, రెండవ దాని వల్ల భయం తప్పదయ్యా అని. రెండవది ఎవరు లేకపోతే భయం అండి అని, అది కూడా ఎవరు వస్తారనే భయం. అప్పుడున్నది అదే కనుక ఇంకో దాని వల్లే భయం. మరి ఏమిటండి ఇలాంటి స్థితిలో ఇతను ఇంకోటి ఇంకోటి కోరుకోవచ్చా అంటే, సత్సంగత్వే నిస్సంగత్వం. ఇది ప్రధానమైనటువంటి కోరిక. ఎప్పుడైనా సాధకుడికి అదే వేవ్ లెంగ్త్, ఇప్పుడు భాషలో చెప్పాలంటే సమాన హృదయం కలిగినటువంటి మరొక సాధకుడు గాని కలిస్తే వాళ్ళ సాధన మరింత అభివృద్ధి చెందుతుంది. కనుకనే ఎప్పుడు మహాత్ములు కోరి కోరి మహత్సంగాన్ని కోరుకుంటూ ఉంటారు. సత్సంగం, సత్సంగత్వే నిస్సంగత్వం, అది కావాలి కదండి. కనుక నా సత్సంగం, సత్సంగం. అందుకే మహత్సంగస్థు దుర్లభో అమోఘో అగమ్యహ అన్నాడు నారదులు వారు. మహాత్ముల సాంగత్యం దొరకడం కష్టం, దొరికితే పోల్చుకోవడం కష్టం, దొరికితే అది వ్యర్థము కాదు. మూడు చెప్పాడు, దుర్లభ దుర్గమహ అమోఘ, మూడు మాట చెప్పాడు. దొరకడం కష్టమండి. ఈ మహాత్ముడికి ఎవరైనా దొరికితే బాగుండు అనిపించింది. అంటే తనలాగే మరో పిచ్చున్న వాడు దొరికితే అది బాగుంటుంది. ఒకే పిచ్చున్న వాళ్ళిద్దరు కలిస్తే భలే ఉత్సాహం. ఆ ఉత్సాహం ఎలాంటిదో మన కృష్ణ పరమాత్మ గీతలో చెప్పారు, మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చరమంతి చ. నాకే చిత్తాన్ని ప్రాణాల్ని అర్పించిన వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటూ మురిసిపోతూ ఉంటారయ్యా అని. మొన్న మనం పంచదశిలోంచి, వేదాంత పంచదశిలోంచి మాటను ప్రస్తావించుకున్నాం మొదటి రోజు, గుర్తుందా? విద్యారణ్య స్వామి వారు చెప్పింది బ్రహ్మాభ్యాసం అంటే ఏంటో చెప్పుకున్నాం. తచ్చింతనం, తత్కథనం, తదేవావబోధనం, దాన్నే చింతన చేయడం, దాని గురించి అనడం, దాని గురించి అనుకోవడం, దాని గురించి చర్చ చేయడం, ఇదంతా చేస్తే బ్రహ్మాభ్యాసం. అది నిరంతరం ఇలా జరగాలి జీవితం. అంతేగాని పొద్దుడు గంట సేపు కూర్చున్నాం పూజ అయిపోయిందండి ఇంకా తర్వాత అంతా నాకు లౌకికమేంట, అది సాధన కాదు. నువ్వు దాని గురించే మాట్లాడు, దాని గురించే విను. ఒకటి విన్నానండి చాలా సంతోషం, కానీ మళ్ళీ వినాలి. ఎప్పటి వరకు? పిబత భాగవతం రసవాలయం. అది దొరికే వరకు అదే చింతించు, దొరికేక ఇంక అదే నువ్వు, ఇంక బాధ ఏముంది? కనుకనే ఇది అందుకు అనుకున్నట్ట. ఇప్పుడు ఏమిటని కలిగిందో చూడండి. ఇతరికి విశ్వాసం, కారుణ్యమూర్తి ఈశానః దయామయుడైన శివుడు అత్ర చిదంబరం, ఈ చిదంబర క్షేత్రాన్ని నన్ను చేర్చాడు. అంతేకాదు, దర్శయిష్యతి మే దేవః సహాయంచ సదాస్యతి, తన దర్శనాన్ని ఇస్తాడు. దర్శనం పొందడానికి ఎవడు సహాయమో వాణ్ణి కూడా ఇస్తాడు అనుకున్నట్ట. ఇప్పుడు ఆ సహాయకుడు ఒకటి రావాలి ఈయనకి. ఆయన ఎవడు? ఈయన ఇలా అనుకున్నాడయ్యా, ఈయన అనుకున్నట్టే కొంతకాలానికి సహాయకుడు వచ్చాడు అనే మాటను చెప్పాడు. ఎవరు? సనత్ కుమారుల వారు వ్యాసదేవుడికి. వెంటనే వ్యాసదేవుడు ఎవరు ఆ సహాయకుడు, ఏమిటి అని అడిగాడు. చెప్తున్నాను విను, ఈ సహాయకుడు పుట్టుక వెనుక అద్భుతమైన కథ ఉన్నది. ఈయనొస్తే గాని ఈయనకి వ్యాఘ్రపాదుడికి శివుడు తాండవం ఇవ్వనన్నట్ట. ఇద్దరికి కలిపి ఒకసారి ఇస్తాను, నీకోసారి ఆయనకోసారి ఇస్తాను. కనుకనే ఆయన కూడా రావాలి. ఇప్పుడు ఒకవైపు దృఢమైన విశ్వాసం, విశ్వాసం వచ్చిన తర్వాత ఉంటుందని అది ఒక మజా. భగవత్ సాధనలో ఈ రకరకాల మజాలు ఉంటాయి, ఇవి అనుభవించగలగాలి. ముందు సాధన దశలో అసలు ఇవన్నీ ఉంటాయా, ఏదో చేద్దాం అనిపిస్తుంది. నమ్మకం పక్కన అపనమ్మకం కూడా నీడలా వస్తూ ఉంటుంది. కానీ సాధన చేయగా చేయగా చేయగా నమ్మకం దృఢపడుతుంది, తపన పెరిగిపోతుంది. కావాలి దర్శనం, కావాలి దర్శనం, కావాలి. ఎన్నడు చూతునో ఎనకుల తిలక, నిన్నెన్నడు చూతునో పున్నమ చందురు పోలు మోము సొగసు, నేనెన్నడు చూతునో అన్నారు జాగ్రత్త సార్. ఇలా అడవడం మనకు తెలుసా? కదాత్వాం పశ్యేయం కరధృత మృగం ఖండ పరశుం అంటారు శంకర భగవత్పాదుల వారు. ఎప్పుడు చూస్తానో ఆ దివ్యమైన మూర్తిని, అలా శివ దర్శన లాలస. ఈ దర్శన లాలస గోపికలు పడ్డారండి, అందుకు దొరికింది అది లభించడం. తద్దర్శన లాలస, ఈ దర్శన లాలస అనేది సామాన్యమైన మాట కాదు, ఎంత ముందుకుంది ఆ దర్శన లాలస. ఆ పరమేశ్వర దర్శన లాలస తర్వాత విషయం. ఈ లాలసలో తప్పించిపోయాడు, ఇప్పుడు ఆ లాలస ఫలిస్తుందనే విశ్వాసం వచ్చింది, ఈ స్థితి వచ్చింది. దానితో ఇప్పుడు ఒక తృప్తి, ఫలిస్తుందని తెలిసింది ఎప్పుడో, ఎప్పుడు ఫలిస్తుందని ఎదురు చూడటం అనమాట. ఈ స్థితిలో ఉన్నాడు ఈ మహానుభావుడు. ఈయన అలాగే ఉంచి ఈ సహాయకుడిని మనం తీసుకొద్దాం తొందరగా, తెస్తే గానీ మనకు దర్శనం కాదు. ఇప్పుడు ఆ సహాయకుడు కథ చెప్తూ ఉన్నాడు, అయ్యా ఈయన దగ్గరికి సహాయకుడిగా వచ్చిన వాడు ఎవడు అంటే, ఆయన పేరు ముందే చెప్తున్నాను, ఎలా పుట్టాడో తర్వాత చెప్తాను. తత పతంజలి శ్రీమాన్ సర్వశాస్త్ర విశారద ఆజగామ మునికర్తు మత్ర తీవ్రతప. ఈయన సహాయకుడు అంటే ఈయనతో పాటు కూర్చుని తపస్సు చేయడానికి మరొకడు వచ్చాట. ఎప్పుడు సాధకుడికి మరో సాధకుడు కలిసినప్పుడు వాడి వల్ల సాధనలో మరికొన్ని మెలకువలు తెలుస్తాయి. ఇది ఒకటి ముఖ్యంగా గమనించవలసింది. ఎందుకంటే ఎప్పుడైనా సాధకుడికి ప్రధానమైన అవసరం ముందు గురూపదేశం, రెండవది గురువు చెప్పిన శాస్త్రములను అనుష్ఠించడం, మూడవది తత్సంప్రదాయానికి సంబంధించిన శిష్యులు సాధకులతో పరిచయం. దీనివల్ల మీ సాధనలో మరికొన్ని మెలకువలు, ఓహ్ ఇన్నాళ్ళు ఇలా చేశారు ఇలా చేయాలన్నమాట. అలాగే మీరు చేస్తున్న వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకు కొన్ని మొత్తం పరిపూర్ణమవుతాయి. అందుకే ఎప్పుడూ కూడా మన సాధనకి సరి అయినటువంటి వారితో సాంగత్యం పెట్టుకోవడం చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. ఇది సాధకులకు చాలా ప్రధానమైనది. ప్రతిదీ సాధనా దృష్టితోనే చెప్తానని మొదటి రోజు మీకు చెప్పాను గనక, కాలక్షేపపు రాయళ్ళకి కాదు ఇదంతా కూడా. సాధనా దృష్టి ఉన్న వాళ్ళకే అసలు ఆధ్యాత్మిక ప్రవచనం ఎప్పుడూ కాలక్షేపం కాదు, గుర్తుపెట్టుకోండి. ఏదో కవిత్వాన్ని సంగీతాన్ని వినడానికి వెళ్ళినట్లుగా మనం ఆధ్యాత్మిక ప్రవచనాలకు రావద్దు. రసికత రసజ్ఞత వహవా ముషాయిరాలు కాదు ఆధ్యాత్మికత అంటే. అది అంతర్ముఖం చెయ్యాలి, సాధనలో మనల్ని పరిణితి కలిగించాలి, అప్పుడే చెప్పిన దానికి విన్నదానికి ఫలితం. ఎన్ని కోట్ చేసాం ఎన్ని పద్యాలు ధాటిగా చదవం ఇది కాదు ప్రధానమైనది, కనుక్కోవలసిన అంశం ఇది. ఆ తపనతో చెప్పుకుంటున్నా, ఇది కూడా బోధయంత పరస్పరం వంటిదే. అందుకు ఈ విధమైనటువంటి సాధనా పదం ఇంత అవసరం. అందుకు కొంతకాలానికి తిరిగి సర్వశాస్త్ర విశారదుడైనటువంటి పతంజలి వచ్చి ఈయనతో పాటు తీవ్రతర తపం చేశాడయ్యా అన్నట్ట. ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం ఇలాగే రండి చెప్పు వదిలేశాడు ఈయన. వ్యాస్ మన సనత్ కుమారుడు వెంటనే వ్యాసుడు గట్టిగా అడిగట్ట, చాలా బాగుందయ్యా కానీ ఆ మహానుభావుడు మనకు తెలిసి పతంజలి అన్నిట్లోని గొప్ప ఆచార్యుడు మనకి. ఒకవైపు వ్యాకరణ శాస్త్రంలో, రెండవ వైపు యోగ శాస్త్రంలో, మూడవ వైపు వైద్య శాస్త్రంలో, చూసారా మూడింటిలో ఈయన ఆచార్యుట. అందుకు పతంజలిని భారతదేశంలో పుట్టిన ప్రతివాడు ప్రాతకాలం తలంచుకోవాల్సిన ఋషుల్లో ఆయన ఒకడు, ఇది గుర్తుపెట్టుకోండి, ప్రాతస్మరణీయుడు. ఇప్పుడు ఆ పతంజలి వేసినటువంటి యోగ శాస్త్రంలో రెండు మూడు ముక్కలు పొక్కుటుకునే ప్రపంచంలో యోగా యోగా అని ప్రారంభించి మనం వ్యాప్తి చేశాం. ఆయన మూడు శాస్త్రాలు ఇచ్చాడు, వైద్య శాస్త్రం, శబ్దశాస్త్రం, యోగ శాస్త్రం. యోగ చిత్తవృత్తి నిరోధ, యోగం దేనికి అంటే మనస్సును శుద్ధి చేసి చిత్తాన్ని ఏకాగ్రపరచడం కోసమే యోగం, అందుకోసం యోగం. కనుక చిత్తాన్ని సంస్కరించడం కోసం యోగ శాస్త్రం, శరీరాన్ని బాగు చేయడం కోసం వైద్య శాస్త్రం, వాక్కుని సంస్కరించడం కోసం వ్యాకరణ శాస్త్రం. చూసారా, అంటే మన త్రికరణాలని సంస్కరించి త్రికరణ శుద్ధిగా పరమేశ్వరుని గ్రహించడం కోసం పనికొచ్చే జ్ఞానం ఇచ్చాడు పతంజలి. ఇది దీని అలాంటి ఆ మహాత్ముడు చెప్పగానే పతంజలిని తలంచుకుంటే చాలు సాధకులందరూ నమస్కరించుకోవాల్సింది. ఆ మహానుభావుడే కదా యోగ శాస్త్రాన్ని ఇచ్చాడు. అందుకే నమః కాత్యాయన పతంజలిభ్యో మునిభ్యో గురుభ్యో ఋషిభ్యో నమః అని వ్యాకరణ శాస్త్రం, నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యో మునిభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఇది మన సంప్రదాయం. ఇవాళ పతంజలిని తలంచుకునే భాగ్యం మనకు లభించింది. ఆ పతంజలి వచ్చారయ్యా అంటే పతంజలి ఇలా రాగానే దర్శనమివ్వలే శివుడు. ఆ పతంజలి కూడా వచ్చి వీళ్ళిద్దరు మళ్ళీ తపస్సు చేసేట అక్కడ కూర్చు. చూడండి అంత తేలిక ఈశ్వర కృప, అది ఇక్కడ అంత తేలిక అండి. అందుకు ఈశ్వర తాండవ దర్శనం అనేది అంత తేలిక కాదు. అసలు చిదంబర రహస్యం వినడం కూడా అంత తేలిక కాదు. అనేక జన్మల పుణ్యాలు పండితేనే తప్ప అనే మొదటి రోజు వాక్యం గుర్తుంది కదా, నేననలేదు అది, సూత పౌరాణికుడు చెప్పిన మాట అది. ఇంకా ఎందుకంటే మీకు తెలుసో తెలియదో రేపో మాపో పతంజలికి వ్యాఘ్రపాదుడికి శివుడు ఎలా తన తాండవాన్ని చూపించాడో వర్ణించబోతున్నాం. అంటే మీరందరూ భావనాత్మకంగా దర్శించబోతున్నారు, వాళ్ళు అంత తపస్సు చేశారు, ఇక్కడ మనం హాయిగా కుర్చీల్లో కూర్చుని కాళ్ళు ఊపుతూ వినేస్తున్నాం దర్శిస్తున్నాం. అంటే పూర్వజన్మ పుణ్యం ఏదో పండితేనే కదా జరుగుతాయి ఇక్కడ. మరి అటువంటి అప్పుడు మనం ఇక్కడ కొంచెం ఎంత ఏకాగ్రంగా పెట్టాలి, వాళ్ళంత తపస్సు కాకపోయినా ఎంతో తపస్సు చేస్తే గాని దొరకనిది ఆ తాండవ దర్శనం అనేది. అందుకు ఆయన వచ్చి ఈయనతో పాటు కలిసి అత్ర తీవ్రతరం తపః కర్తుం ఆజగామ పతంజలి సర్వశాస్త్ర విశారద మునిహి అన్నారు. కథం అని ప్రశ్నించాడు వెంటనే వ్యాసదేవుడు. ఏ విధంగా వచ్చాడయ్యా అంటే కథ చెప్తున్నాను వినవయ్యా, పతంజలి ఎలా వచ్చాడు చెప్తాను కానీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది చెప్తున్నాను విన్నాడు. కొంచెం ఇప్పుడు మనం ఇలాగే చిదంబరాన్ని అక్కడే ఉంచి వ్యాఘ్రపాదుని అక్కడే ఉంచి తిన్నగా వైకుంఠానికి వెళదాం పదండి. ఎన్ని లోకాలు తిరగచ్చో. క్షీరోదన్వన విస్తీర్ణే లహరీ మాలికాభృతే, అద్భుతమైనటువంటి క్షీరసాగర మధ్యంలో దివ్యమైనటువంటి శ్వేతద్వీపం ప్రకాశిస్తూ ఉన్నది. అందులో దివ్య భవనము. ఆ శ్వేతద్వీపంపై ఫణామణి ప్రభాదీప మాలా పంక్తి సుశోభితే శేతేష్మ శేషశయనే భగవాన్ కమలాపతి. లక్ష్మీపతి నారాయణుడు శేషశయనుడై ఉన్నట్ట. అది యోగ నిద్రలో ఉన్నాడు స్వామి. యోగ నిద్ర గురించి మనం అనేక మార్లు చెప్పుకున్నాం. యోగం అంటేనే జ్ఞానం, జ్ఞానం అంటే మెలకువ. యోగ నిద్ర అంటే మెలకువ నిద్ర రెండు ఉన్నాయట. ఇదేమిటంటే కొంచెం ఆశ్చర్యం. ఉంటే నిద్ర ఉండాలి, లేదా మెలకువ ఉండాలి. మెలకువతో కూడిన నిద్ర ఉంటుందా? ఉంటుందండి. ఉపన్యాసాల దగ్గర చూడొచ్చు కొందరిని. అలాంటిది ఉంటుందా? అలాంటిది కాదు ఇది. అది తంద్ర అంటారు. కొంతమంది 6:30 to 8 వరకు అదే పని చేస్తారు. కొందరు అప్పుడప్పుడు మెలకువలు ఉంటూ ఉంటారు. మొదటిది నిద్ర, రెండవది తంద్ర అనమాట. అదృష్టవశాత్తు నాకు అలాంటి శ్రోతలు కనబడలే, చాలా సంతోషం. సరే, యోగ నిద్ర వేరు. పూర్తి జ్ఞానముతో, ఏ జ్ఞానం? సమస్త విశ్వజ్ఞానంతో కూడి ఉంటాడు. బహిర్ముఖత్వం లేని స్థితి ఇది. అది యోగ నిద్ర. అది అదొక ధ్యాన సంబంధమైన ఒక ప్రత్యేకమైన అవస్థ. ఇప్పుడు యోగ నిద్ర సబ్జెక్ట్ కాదు కనుక నేను ఎక్కువ విస్తారంగా చెప్పట్లేదు. సందేహాలు ఉండకూడదని ఈ విషయాన్ని ప్రస్తావన చేశాను. ఆ స్థితిలో ఆయన శేషశయనుడే ఉన్నాడు. చక్కగా ఆదిశేషువు ఆనందంగా నారాయణ్ణి తన యొక్క ఆ చుట్టలో పెట్టుకుని మురిసిపోతున్నాడండి. జాతు సంత్యజ్యతాం దివ్యాం యోగ నిద్రాం సకారణాత్. హఠాత్తుగా యోగ నిద్రలో ఉన్న స్వామి ఒక్కసారి లేచేట, లేచి మఠం వేసి కూర్చున్నట్ట ఆ దివ్యమైనటువంటి సర్పం మీద. కూర్చోగానే ఉత్థాయత ఆసీన తత్ర దధ్యోచరం ప్రభు. ఆ కూర్చున్నవాడు మళ్ళీ కళ్ళు మూసుకుని ధ్యాన స్థితిలో ఉన్నట్టు. మళ్ళీ హఠాత్తుగా కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ధ్యాన నిరతం ఓఢుం. అలా ధ్యాననిష్ఠుడైనటువంటి ఆయనని ఓఢుం నశశాక ఫణీశ్వర. ఆ ధ్యాననిష్ఠుడైన విష్ణువుని మొయ్యలేకపోయేట ఆదిశేషుడు ఒక్కసారి. ఏమిటి ఇంత బరువు అయిపోయాడు స్వామి? రోజు ఈయన అణోరణీయాన్ మహతో మహీయాన్, ఎంత జగద్ధారకుడైన విరాట్ రూపుడైనా తన ఎందు హాయిగా తేలిగ్గా పడుకున్నాడు. ఇవాళ బరువు ఎక్కిపోయాడు. ఈ భావం ఏమిటా అనుకుంటూ ఉంటే వాళ్ళ పెద్ద ఆయన ఉదయం పూట ఒక మాట చెప్పారు. నిన్న శివతాండవం గురించి చెప్తూ ఉంటే వాళ్ళు 3 kgలు పెరిగానండి అన్నాడు ఆయన. ఓహో, ఇదే అనమాట అనుకున్నాను నేను. ఆయన వస్తే బరువు పెరిగిపోతానండి. బరువు ఎందుకు అయ్యా వచ్చిందంటే ఈయన ఒక ధ్యాన భంగిమలోకి వెళ్ళిపెట్టా, దాంతో బరువు ఎక్కిపెట్ట విష్ణు.
1: ఓం నమ శివాయ. డియర్ లిసనర్స్ ఆఫ్ shaivam.org, ది నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇస్ స్పిరిచువల్ డిస్కోర్స్. ఇన్ దిస్ యువర్ అబౌట్ టు లిసన్ శ్వేతాశ్వతర ఉపనిషత్ presented by Swami Sri Umeshanandaji Maharaj. Thank you. Om Namah Shivaya.
2: Parama Sraddhaya Saniya Vandaniya Mohanta Swami Sri Sravanandaji Maharaj Eva Matsaniya Vandaniya Swami Ranganandaji Maharaj ఏవా మరి అశ్వనీయ వందనీయ విద్వత్ మండలి మహీశూరో ఏం హమారే అశ్వనీయ వందనీయ బాబాజీ ఏం సోమదాగ్ కే సోమ్ ప్రతి సోమదాగ్ హైన బేటా సోమదాగ్ హై సోమదత్త నే సోమదత్త ఠీక్ హై సోమదత్త భీ హై ఏం హమారే ట్రస్టీ బృంద వరం ఆదరణీయ ట్రస్టీ బృంద ఏం ప్రభు ప్రేమీ సజ్జనో తథా భక్తిమతి మాతాఓ. ఆజ్ గురు పూర్ణిమా హై, ఇస్కో వ్యాస్ పూర్ణిమా భీ కహతే హై. ఇస్కీ పరంపరా హై, ఆప్కో మాలూమ్ హై నా. నారాయణం పద్మభవం వశిష్టం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ व्यासम सुखम, यहां से आया, नारायण से आया। पूर्णिमा तो हर महीना में आता है, परंतु उनके साथ गुरु नहीं लगता है। आज इस पूर्णिमा के साथ क्या लग गया, तो इसीलिए इस पूर्णिमा का विशेषता क्या हुई, गुरु पूर्णिमा है ना। व्यास पूर्णिमा का हो, गुरु पूर्णिमा का हो, हाँ, हमारे स्वामी जी जो है ना, इनका अभी मोहंत हो गया। मोहंत बंगाल में महंत को मोहंत कहते, मोहंत समझते हैं ना, जिन्होंने मोह को अंत कर दिया। अभी बतलाया इस नगरी में जो आता है ना, वो नहीं जाता है। क्यों? इस नगरी का नाम मोहमय नगरी, और मोह को जिन्होंने अंत कर दिया, खत्म कर दिया, उनका नाम मोहंत, मोह अंत। तो बंगाल में महंत को मोहंत कहते, जो बंगाल में गया होगा उनको पता होगा। जैसे देखो मारवाड़ी में, मारवाड़ में गुरु को गोरू कहते, क्या बोलता है, गोरू जी, गोरू जी, गोरू जी बोलता है। और बंगाल में गोरू किसे बोल रहे जानते हो, गाय का गुरु बोल रहा है। ये शब्दांतर है जब है नहीं बात। ऐसे एक गुरु हमारे काशी में भी होते हैं, काशी में गुरु है ना, वहां का गुरु की परिभाषा अलग है, तो आप लोग जानते ही हो। हाँ, काशी गुरु, उनका नाम काशी गुरु। ऐसे बम्बई वाला को क्या बोलते, मामा, बम्बई का मामा, काशी का काशी गुरु, दिल्ली का दादा, सब देश के सब प्रांत के अलग अलग परिभाषा है। तो यहाँ हमारे यहाँ जो है ना, शास्त्र में तीन प्रकार के गुरु बतलाया। हमारे बाबा जी है ना, बाबा जी ने जो परंपरा बतलाया, ब्रह्मचारी, ब्रह्मचारी नहीं है, संस्कार, सोलह संस्कार से शुरू किया, गर्भाधान संस्कार, सिमंतनी संस्कार, जन्मदाता संस्कार से लेकर के ब्रह्मचर्य आश्रम, फिर वानप्रस्थ आश्रम तक पहुंचा दिया। सन्यास आश्रम में नहीं गया, क्यों, अगर वहां तक जाएगा तो हमको सन्यास लेना पड़ेगा। इसलिए हमारे यहाँ तीन गुरु होते हैं, नोदक, बोधक और मुक्षदक। एक नोदक गुरु है, नोदक गुरु, तो हमारे बाबा जी जो है नोदक गुरु के विषय में बतलाया। नोदक माने प्रेरणा देने वाला, गृहस्थ आश्रम में गुरु होता है नोदक। हाँ, वो जो बतलाया ना बाबा जी ने अभी। एक होता है बोधक, वेद का ज्ञान देने वाला, वेद का ज्ञान देने वाला। और एक होता है मोक्ष को देने वाला, मोक्षद गुरु। तो नोदक और बोधक तब तक पहुंच जाते हैं। बोधक गुरु में भगवान श्री कृष्ण महाराज जी आ गया, अर्जुन को उपदेश दिया। अर्जुन ने कहा, कार्पण्य दोषो उपदेश स्वभाव हम पृच्छा में तम धर्म सम्मूढ़ चेता जेयस निश्चितम ब्रूहि शिष्य स्थे हम साधिव हम तम प्रबंध, मैं आपका शिष्य हूं, आप मेरे को उपदेश कीजिए। कहां पर बोल रहा है, एकांत में, कमरा में, मंदिर में, लड़ाई के मैदान में बोला। तो लड़ाई के मैदान उपदेश देने के लायक है क्या, जहां शस्त्रों का झंकार हो रहा, हाथी का चिंगार हो रहा है, घड़ों का, घोड़ाओं का हिनिनाट हो रहा है, बैंड बाजा बज रहा है, युद्ध बाजा बज रहा है, उस अवस्था में अर्जुन कहता मुझे ज्ञान दो, उपदेश करो। तो वहां उपदेश दिया भगवान ने अर्जुन को, क्यों अर्जुन का आगे चल करके भगवान ने कहा था बुद्धि प्रणिपाते न परिप्रश्न न सेवा उपदेशन्ति ते ज्ञानम ज्ञानिन तत्वदर्शिन ज्ञानिन तत्वदर्शिन। केवल ज्ञानी भी बतलाया नहीं भगवान ने, केवल तत्वदर्शी भी नहीं बतलाया। तो आप कहोगे ज्ञानी या तत्वदर्शी में अंतर क्या है, भेद क्या है? ज्ञानी शास्त्र का ज्ञान है, श्रोत्रिय को ज्ञानी कहते हैं। जो श्रोत्रिय है ना, श्रुति को जानने वाला, श्रुति को जानने वाला का नाम क्या है? ज्ञानी। और तत्व को जानने वाले तत्वदर्शी, हाँ तत्वज्ञानी। ये दोनों विशेषणों से विशिष्ट जो गया होगा उनके पास जाओ, वो तुमको उपदेश करेगा। कब जाएगा? तो श्रुति निर्देश देती है, परीक्षा लोकान कर्म सिद्धान ब्राह्मणों निर्वेद माया नास्तिया कृत कृत न स गुरु में विगत है समित पाणी श्रोत्रिय ब्रह्मनिष्ठ। श्रोत्रिय ब्रह्मनिष्ठ गुरु के पास जाने के लिए श्रुति निर्देश देती है। गुरु कैसा होना चाहिए, गुरु का लक्षण बतला रहा है। अभी कोई गुरु का कोई लक्षण आपने सुना? गुरु घंटाल गुरु है, फलाना गुरु है, फलाना गुरु है, सुना ना अभी तक? हाँ, गुरु घंटाल भी गुरु का लक्षण है, बता दिया ना। परंतु ऐसा गुरु श्रुति नहीं बतलाती है। श्रुति कहती है श्रोत्रियम ब्रह्मनिष्ठम गुरु में भी अभिगच्छित। जो श्रुति को भी जानता हो और तत्व में निष्ठा भी, ऐसा कौन है? कब मुक्षद गुरु। जैसे देखो महाभारत की एक कथा है, आप लोग सुने होंगे हजारों बार। जिस दिन अश्वत्थामा ने प्रतिज्ञा की आज मैं अर्जुन को रथ और घोड़ाओं को मार करके समाप्त कर दूंगा, यह बात भगवान अंतर्यामी श्री कृष्ण महाराज जानते थे। उन्होंने प्रातःकाल प्रतिज्ञा किया, संकल्प किया, आज रथ रथी घोड़ा जैसे मैं ले जा रहा हूं लड़ाई के मैदान में, वैसे मैं उसको वापस शिविर में लाऊं, जैसा का वैसा। सत्य संकल्प भगवान श्री कृष्ण महाराज ने रथ को लेकर के लड़ाई के मैदान में किया। दिन भर लड़ाई हुई, अर्जुन के रथ के ऊपर अश्वत्थामा ने ब्रह्मास्त्र मारा। ब्रह्मास्त्र के द्वारा रथ और घोड़ा सबको जला करके भस्म कर दिया। परंतु रथ और घोड़ा जैसा का वैसा था देखने में, भस्म नहीं हुआ। प्रत्यक्ष दृष्टि से, चर्मचक्षु से, सायंकाल में जब रथ को शिविर में लाया, भगवान ने अर्जुन से कहा अर्जुन अभी रथ से तुम उतरो। अर्जुन ने कहा प्रतिदिन तो आप ही रथ से पहले उतारते थे, आज हमको क्यों बोल रहे हो? बोले रहस्य में बाद में बतलाऊंगा, तुम पहले उतरो, पहले उतरो आप। अर्जुन को समझ में बात नहीं आई। अर्जुन रथ से उतरा, उतारने के बाद में भगवान उतारा, भगवान के उतारते रथ भस्मीभूत हो गया। अर्जुन के क्या मामला, क्या ऐसा कैसे हुआ? भगवान ने कहा अर्जुन हमको मालूम था कि आज अश्वत्थामा ब्रह्मास्त्र मारेगा, तुम्हारे रथ और घोड़ा को मार करके भस्म करेगा, भस्म कर देगा। मैंने सत्य संकल्प करके रथ को ले गया और सत्य संकल्प से रथ को वापस लाया। जिस समय अश्वत्थामा ने ब्रह्मास्त्र मारा उसी समय रथ जल करके भस्म हो गया। ठीक इसी प्रकार कहते हैं ये जो संसार है रणभूमि है, संसार रूपी रणभूमि में जो जीवात्मा रूपी जो रथी है शरीर रूपी रथ पर बैठ करके लड़ाई के मैदान में जाते हैं, तब सत्य संकल्प रूपी जो बुद्धि रूपी सारथी है भगवान श्री कृष्ण महाराज है, उनके सत्य संकल्प से रथ जैसा का वैसा रहता है, परंतु गुरु के समीप जो जाकर के गुरु रूपी अश्वत्थामा जिस समय ब्रह्मास्त्र मानता तत्त्वमसि महावाक्य का श्रवण कराता है, वेदांत वाक्यों का श्रवण कराता, उसी समय इसको तीनों शरीर जल करके भस्म हो जाता है, इंद्रिया रूपी घोड़ा भस्म हो जाता है, मान रूपी लगाम भस्म हो जाता है, परंतु देखने में जैसा का वैसा है। ये जो बैठे हैं देखते हो ना, ये इन लोग के सब तीनों अवस्था, तीनों शरीर, मान बुद्धि इंद्रिया सब जल करके भस्म हो गया है, परंतु देखने में आपको जैसा वैसा वैसा दिखता है। क्यों? गुरु के द्वारा प्राप्त किया ब्रह्मास्त्र महावाक्य का, तो महावाक्य का श्रवण जिस समय इन्होंने किया उस समय उसे संसार बाधित हो गया साहब, परंतु प्रारब्ध कर्म के संकल्प है ना, प्रारब्ध कर्म रूप जो संकल्प है, ये संकल्प जब तक है वो तब तक रथ रथी सारथी इंद्रिया घोड़ा ये सब जैसा का वैसा देखेगा, वास्तव में ये सब नहीं है। ऐसे गुरु के पास जाओगे, गुरु से समय तुमको महावाक्य का उपदेश करेगा, उस समय तुम्हारा जो है ना संसार का बंधन निवृत्त हो जाए। क्यों? उस अवस्था में तुम्हारे जो है ना अविद्या रूपी जो ग्रंथि है, अज्ञान रूपी ग्रंथि है, जड़ चेतन का जो ग्रंथि है, वो ग्रंथि उसी समय भस्म हो जाएगा, खोल जाएगा। इसीलिए शास्त्रकार कहते मोक्षद गुरु अलग है, मुक्ति देने वाला गुरु अलग है, महावाक्य श्रवण करने वाला गुरु अलग है, विद्या देने वाला गुरु अलग है, वो संसार का व्यवहार सिखाने वाला गुरु अलग है। व्यवहार सिखाने वाला गुरु का नाम है नोदक, प्रेरणा देने वाला, श्राद्ध कराने वाला, विवाह कराने वाला, सत्यनारायण की कथा कराने वाला, ऐसा भाई कौन सा गुरु? ये नोदक गुरु है, नोदक। और वेद अध्ययन कराने वाला गुरु बोधक गुरु, वेद का अध्ययन करे, ओम सहस्र श्री का गुरु का सहस्राक्ष सहस्र पात ऐसे सिखाएगा, ये गुरु का नाम बोधक गुरु है। उपात्त विद्या गुरु दक्षिणार्थी कोत्स प्रबद्धि भरदंतु शिष्य, कोत्स नाम का एक शिष्य था भरदंतु का, कोत्स क्या कोत्स, हाँ कोत्स, चौदह विद्या सीखी, चौदह विद्या के अध्ययन करने के बाद में सब विद्यार्थी को संस्कार करा दिया, सबको समावर्तन करा दिया, सब चले गए, परंतु कोत्स कहते हैं गुरुजी आप हम तो कुछ दक्षिणा ले, बोले तू गरीब है, तेरा सेवा ही मेरा दक्षिणा है, और कुछ नहीं चाहिए हमको। बार बार जब हट किया, गुरुजी ने कहा 14 विद्या का पढ़ा तूने, 14 लाख सुवर्ण मुद्रा ला, कितना जा, एक नहीं है नया कड़ी पैसा, वहां गुरुजी 14 लाख सुवर्ण मुद्रा मांग ले तो शिष्य दुखी होगा कि सुखी होगा, बोलो? दुखी होगा नहीं, कौन सा प्रसन्न होगा, खुश हो गया, हम सबसे ज्यादा दक्षिणा मेरे से मांग, मैं दूंगा। कहां से लाएगा? तो राजा रघु के पास पहुंचा, राजा रघु उन दिनों में सर्वस्व दान कर दिया, सब कुछ दान कर दिया, मृण्मय पात्र लेकर के बैठा है, पहुंच गया कुछ, आइए आइए आपका स्वागत है, ब्रह्मदेव आपका स्वागत है, स्वागत किया, और वो देखता है हाँ, अरे तो सब मिट्टी का पात्र है, मिट्टी के पात्र के द्वारा मेरा स्वागत कर रहा है, मैं इनसे सुवर्ण मुद्रा लेने के लिए आया हूं। राजा रघु पूछते हैं क्या सेवा करूं, बोले कुछ नहीं हम तो चलते हैं, बोले ऐसे कैसे आया? राजा के पास आकर के कृष्ण हस्त न कोई गच्छित हो, खाली हाथ कोई नहीं जाता, बोले नहीं हमारे कुछ नहीं चाहिए, बोले नहीं चाहिए तो आए क्यों? बोले जिस उद्देश्य से आया उद्देश्य यहां पूरा होने वाला नहीं, बोले उद्देश्य बताइए तो सही, बोले राजा मैं गुरु से विद्या पढ़े, गुरुजी ने मना किया तो कोई दक्षिणा नहीं देना, मैं बहुत हट किया, हट करने के बाद में गुरु जी ने कहा तू 14 विद्या पढ़ा है, 14 विद्या का 14 लाख सुवर्ण मुद्रा ला। तो मैं बड़े उत्साह के साथ आपके पास आया, पर यहां देखा मिट्टी के पात्र से आप हमारा जो है ना अर्घ्य दे रहे हैं, तो मैं ये क्या सोने का मुद्रा मांगू। बोले ठहर जाइए, अभी भी राजा रघु के हाथ में धनुष बाण है। राजा रघु के हाथ में धनुष बाण है, चिंता मत करो, प्रातःकाल आप ले जाना। राजा रघु ने खजन जी से कहा, सेनापति जी से कहा, सेना तैयार करो, कुबेर पर आक्रमण करना है, चढ़ाई करनी है। यह बात सुनते ही कुबेर ने रातों रात खजाना भर दिया। प्रातःकाल खजन सी आकर के महाराज आपका खजाना तो सुवर्ण मुद्राओं से भर गया है। राजा आकर देखता है, कोच के बुलाता है, ले जाओ सब। वो ब्राह्मण कैसा ब्राह्मण था, बोले हमको केवल 14 लाख चाहिए, एक पैसा भी नहीं चाहिए ज्यादा। बोले तुम्हारे नाम पर ही आया, तुम्हारे ही अधिकार है, ये हमारा नहीं है, राजा का नहीं है, ये तुम्हारे नाम पर आया, इसीलिए इसका अधिकार तुम्हारा है। आरो ब्राह्मण कहते हैं ये हमारा अधिकार नहीं, हमारा केवल 14 लाख का संकल्प है, अभी करना कि हमको देता तू है, जो जी कहते तुम ले जाओ उठाओगे तो छोड़ करके आता क्या छोड़ करके आता। परंतु उसने उठाया नहीं। आखिर में विद्वानों को बुला करके निर्णय किया इसको क्या करना चाहिए, तो 14 लाख उनको दो, बाकी सब पृथ्वी में गाड़ दो। ऐसे शिष्य थे गुरु दक्षिणा देने के लिए। आज वो गुरु की परंपरा है, शिष्यों की परंपरा है, त्याग की परंपरा है।
3: अभी पुस्तक का भी मर्जी करना है।
2: हाँ, अभी पुस्तक का भी करना है। आप पुस्तक रूप धन आया, आप लोगों को थोड़ा दाम में दे रहे हैं, छीन झपटी नहीं करना, क्रम से लाइन लगा करके ले लेना का है। कल के लिए नहीं रखना, अभी ले जाना, न कल फिर समय बदल जाएगा। आज का जिसका
4: अच्छा बोला डिस्काउंट आज का ही है,
2: बता रहे। अच्छा चलिए, देखो हर साल आते हैं पुस्तक यहाँ, नया नया पुस्तक, नया नया ये किताबें हैं। देखो इसमें एक ऐसा भिक्षु है स्वामी शंकरानंद जी, जिनके प्रशंसा महाराज जी ने बहुत पुस्तकों में लिखा, बहुत पुस्तकों में है इनका ये प्रशंसा। भिक्षु है, भिक्षु, भिक्षा करने खाने वाला, मधुकरी करके खाने वाला, परंतु विद्वान, प्रकांड विद्वान थे। जिनका प्रशंसा, जिनका श्रेय महाराज जी ने बहुत बार बहुत पुस्तकों में लिखा है। ये आप लोग कितना में मिलेगा मालूम है, कितने का?
4: 20 का है, आज 10 का मिलेगा।
2: ये देखा, 20 का है, 10 का मिलेगा, 10 नहीं 10, एक 10 होता है, एक 10 होता है। कितना में मिलेगा? 10 से 10 रुपया। लेना, जीवन सफल हो जाएगा। ऐसे महापुरुषों का योग दर्शन में कहा तो महापुरुषों का चरित्र चिंतन करने से ये इस लोक परलोक के सब जो है ना कामनाएं मिट जाती है। क्यों? अभ्यास वैराग्याभ्याम तो निरोधा, मन को निरोध करने के लिए अभ्यास वैराग्य चाहिए। तो महापुरुष को चरित्रों का अभ्यास करोगे, सब मनन करोगे, फिर भी संसार से वैराग्य हो जाएगा। अरे ऐसा नहीं, बुढ़ापा में वैराग्य होगा क्या होगा, अभी वैराग्य होने वाला नहीं है। जो वो वैराग्य अभी बचपन में होता है, जवानी में होता है, बुढ़ापा में नहीं होता है। कितना भी धक्का देगा ना, तो घूम फिर करके चले आओगे। यहाँ एक नाना नानी यह बगीचा है तो धक्का दिया घर से तो नाना नानी में जाओगे, तो नाना नानी में बैठ करके शाम को टुक टुक टुक टुक टुक टुक करके फिर चले आओगे। हाँ ये देखो ये मेरे भिक्षु। दूसरा है ईश्वर दर्शन, बाहर जाने का कोई जरूरत नहीं है, हरिद्वार ऋषिकेश बद्रीनारायण जाने का कोई जरूरत नहीं है। मैं हूं नारायण में, तू आया बद्रीनारायण में, भगवान पूछते तू यहां क्यों आया, मैं तो नर में हूं और तू न आया बद्रीनारायण में, नहीं आना, जहां बैठे हो जहां सोए हो जहां लेटे हो हाँ हुआ देखो हम तुम्हारे साथ हैं, ईश्वर दर्शन हो गया, ईश्वर दर्शन हुआ कि नहीं। अरे अरे यहां तक कम से कम बोलिए हो गया, ईश्वर दर्शन करो। ये कितने का है ईश्वर दर्शन, कितना सस्ता है जानते हो?
4: 10 का ये भी है।
2: अरे 10 रुपया में ईश्वर दर्शन होगा, वहां जाओ ना 500 रुपया 1000 रुपया देकर लाइन खड़ा हो, लाइन में खड़ा रहना पड़ता है, और यहाँ 10 रुपया से ईश्वर दर्शन हो जाता है। अभी तक यहाँ तो ईश्वर दर्शन 10 रुपया में भी नहीं, नीचे जाओगे 10 रुपया, यहाँ तो फोकट का हो गया। अरे एक दूसरा ले आनंद उल्लास, हाँ ये आनंद उल्लास है, ये कितना 20 का है।
4: हाँ? ये 30 का है।
2: अरे बाबे देखो पहले इसको दिखाना से देता ना 30 वाला, अब ये 30 का है तो 30 दिन में आपको 30 भाषण 30 प्रसंग का आप पढ़ लेना, धीरे धीरे पढ़ना, एक दिन पढ़ोगे सिर दर्द करेगा, एक दिन में कोई ग्रंथ पढ़ते ना सिर दर्द हो जाता है, तो दो दो चार चार लाइन एक एक पेज करके पढ़ना, ये आनंद ही आनंद मिलेगा। सुख और आनंद में अंतर है याद रखना, तुम सुख चाहते हो आनंद चाहते हो, ये तो बोला आनंद चाहते, सुख है विनाशी आनंद है अविनाशी, तो सुख चाहिए कि हमको आनंद चाहिए, हाँ तो आनंद चाहिए तो पुस्तक जरूर लेना है, नहीं बात ये आनंद उल्लास। हाँ अभी क्या करना है, हो गया।
5: ओम नमः शिवाय। You're listening to Shaivam.org Radios, 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
6: Om Namah Shivaya.
1: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
6: ओम नमः शिवाय।

ఓజపక్షం దేవాన్వసిద్యంత అవరపక్షమన్వరాహరేవాభవన్ పరాపురాహ లింగామయేత మధీరాం చాదికి సంపూర్ణపక్షే జాతి.

యస్మాదక్షి దేవమింద్రం జనయద్ధమితి హేతపోత్యంత సాంద్రవశ్యన్ సమర్థన్ శాయక్షయతి బ్రహ్మాభయ.

ఆక్రాజనయన్ ప్రజాపతిభూత్వాజాయతేజనయంతమిజయాయస్వాహేజాయతేజనయన్ ఆదిత్యాచ్చాంగిరదక్షేత అయం పౌర్వేదవర్గంతమయం పౌర్వరి కాదిత్యాశ హోదా.

సంవత్సర సురజోలోక సంవత్సర ఏవ్యుప్రతిష్టా సురజం లోకమేది హే సువర్ణం గిరదమాదిత్యాన్ పక్ష సద్వ్యం వక్ష్యామి ఛందస్ సువర్ణ

తద్హత్యర్ణహస్తం దేక్షిశ్రవాణః సప్తహోదారమ్మనదానస్తృత్యావనీయేతుభుజాః సోమ్యమేతాద్భరగం దత్తారభ్యః కృతమతే.

0: శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ శ్రీ రుద్ర నమక మంత్రాల్లో మూడవ అనువాకాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. రెండవ అనువాకంలో జగతాంపతయే జగత్పతి జగదీశ్వరుడు అయిన పరమేశ్వరుడు ఈ జగత్తులో ఒక్కొక్క దాని యందు ఏ విధంగా తన పతిత్వాన్ని చూపిస్తూ ఉన్నాడనే దాన్ని పరిశీలించగా, మూడవ అనువాకంలో ఘోర రూపములైన చోర రూపాలలో పరమేశ్వరుడు పతిగా ఉన్నటువంటి వాడని, స్థాయూనాం పతయే నమః, స్థేనానాం పతయే నమః, తస్కరాణాం పతయే నమః, కులుంచానాం పతయే నమః, ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాం. ముష్ణతాం పతయే నమః, వీళ్ళందరూ దొంగలలో ఉన్న రకాలు అని వివరించి మొత్తంగా స్వామి అంటే పెద్ద దొంగ అని తేల్చాను నిన్న కూర్చొని. దొంగల నాయకుడు ఆయన అని ఇక్కడ పతయే అనే శబ్దంలో నాయకుడు అని చెప్పిన దాని యొక్క అంతరార్థం ఏంటి అంటే వారిని కూడా శాసించువాడు అనే విషయం మనం అందులోంచి తీసుకుంటే, చోరాదులని నిగ్రహించగలిగేటువంటి ప్రభువు వంటి వాడు. ఒక ఊళ్ళో దొంగతనం జరిగింది. ఈ దొంగల్ని శిక్షిస్తాడు రాజు. నన్ను శిక్షించే అధికారం నీకేముంది అని దొంగ అడగడే, ఎందుకంటే నేను రాజుని గనక. ఎవరికి రాజువి? నాకు రాజువా అంటే నీకు కూడా నేనే రాజుని అంటాడా లేదా? చోరులకు కూడా ఆ దొంగే రాజు, కనుకనే ఆ రాజు వేసిన శిక్షని చోరుడు అంగీకరించవలసిందే. ఆ కారణం చేత ఈ జగత్తులో అందరికీ ప్రభు అయినట్లు దొంగలకు కూడా ఆయన ప్రభు. అది మనం తెలుసుకుంటే ఈ దొంగలు అనే వాళ్ళని నిగ్రహించగలడు. ఎలా నిగ్రహిస్తాడు? సర్వబుద్ధి శాసకుడు పరమేశ్వరుడు, సర్వబుద్ధులని శాసించేటటువంటి వాడు గనక. ఇప్పుడు మనం లోకంలో నానా యాత్రలు పడుతూ ఉంటాం కడుపు నింపుకోవడానికి. వాడిని వెళ్ళి పొగడాలి, వీడిని వెళ్ళి పొగడాలి, కాబట్టి ఉదయం ఈశ్వరుడు ఆరాధన చేసుకోరా అంటే నాకు టైం లేదండి, పలానా వాడు అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం స్తోత్రం చేయాలని. ఆ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడే కూర్చుని అది భగవంతుడికి స్తోత్రం చేస్తే వాడు మన ఇంటికి వచ్చి తలుపు తట్టి ఇవ్వాల్సింది ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే సర్వబుద్ధి శాసకుడు ఆ పరమేశ్వరుడు. అందుకే సృష్టిలో ఈశ్వరారాధన కోసం ఏ పనినైనా వాయిదా వేయచ్చు, కానీ మిగిలిన పనుల కోసం ఈశ్వరారాధనను మాత్రం వాయిదా వేయరాదు. ఇది విషయం. సర్వబుద్ధి శాసకుడైన ఆ పరమేశ్వరుడు నీ మీదకి కత్తి ఎత్తే వాడిని కూడా ఆ కత్తి కింద పెట్టి కాళ్ళ మీద పడి దండం పెట్టేటట్లు చేయగలడు. వాడు బుద్ధిలో కూడా ఆయన ఉన్నాడు గనక. ఆ కారణం చేతనే ఇక్కడ దొంగల నాయకుడైన రుద్రుడికి కూడా నమస్కరిస్తున్నామంటే, సృష్టిలో మనం చూస్తున్న ఘోరమును అఘోరమును శాసించేవాడు పాత్రం ఒక్కడే శివుడే. అందుకే ఘోరమును మనల్ని బాధించకుండాను, అఘోరమును మనకు ఆనందం కలిగించేటట్లుగాను మార్చగలిగే శక్తి ఆయనకే ఉన్నది. అంతెందుకంటే మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు కుక్క మీద వచ్చి పడింది అనుకోండి, భయపడతాం మనం. భయపడితే వెనకాల నుంచి ఏ టామీలారా అన్న పిలుపు వింటే ముందు ధైర్యం మనకి, ఎందుకంటే ఆ కుక్కకి ప్రతి ఒక్కడు లోపల నుంచి వస్తున్నాడు. ఇప్పుడు అమ్మయ్యా గేట్ దగ్గర నిలబడచ్చు మనం, లేకపోతే పారిపోవడమే. ఆయన వచ్చి పట్టుకుని లాగి కడతాడు. ఆ కుక్క ఆయన మాట విని కట్టుబడింది, అదే పట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తే వస్తుందా? అదే విధంగా మనం అయితే దాన్ని ఎందుకు పెట్టుకున్నాడు? దాన్ని ఈ రక్షణ కోసం అక్కడ పెట్టబడినది. అలాగే ఈ వ్యవస్థలో కూడా ప్రతి దానిని ఆయన శాసించగలడు. అందుకు ఆయన కానీ పక్కనుంటే ఘోరం కూడా అఘోరమైపోతుంది. కాటు వేస్తుందేమోని భయపడి పారిపోయే పాము ఆయన మెడలో ఉండగా చూస్తే నమస్కారం పెడుతున్నాం, ధైర్యంగా ఆయన దగ్గర కూర్చుంటున్నాం. అందుకు ఘోరము అఘోరము కూడా ఈశ్వరునివే అని తెలియగలిగేవాడు దేనికి భయపడడు. అది ఆ అభయం కల్పించడానికే రుద్రం మనకి పాఠం నేర్పుతున్నది ఇక్కడ. అలాంటి ఆ పరమేశ్వరుడు నిజంగా దొంగగా అనుగ్రహించమని మనం ప్రార్థించాలి. ఏ స్థాయిలోనైనా, ఇప్పుడు నేను మీకు వివరించిన స్థాయి అంతా లౌకిక ప్రయోజనాలను నెరవేర్చే స్థాయి. ఈ స్థాయిలో కూడా ఈశ్వరుణ్ణే ఉపాసించాలి. ఆధ్యాత్మికంగా మనం ఆలోచించగలిగితే అసలు పెద్ద దొంగ అని తెలుసుకుంటే దొంగ ఏం చేస్తాడు? వీలైనంత దోచుకుంటాడు. ఇంకా ఏవైనా దాచేవా అని అడిగి మరీ దోచుకుంటాడు, అవునా లేదా? అన్నీ దోచుకుని తనని మాత్రం ఎవడైతే మిగులుస్తాడో వాడే గొప్ప దొంగ అండి. ఇంకా ఏదైనా మిగిల్చాడంటే వాడు పెద్ద దొంగ కాదు. అందుకు దొంగ అంటే ఏమిటో నిన్న నిర్వచనం చెప్తూ, నీది కానిది నీ దగ్గర ఉంటే ఆయన తీసేస్తాడన్నా. నీది కానిదంటే ఆత్మేయతరము. ఆత్మేయతరమైనటువంటి ఏ అజ్ఞానమంతా పేరుకుపోయి మన చుట్టూ బరువు లేపి అసలు మనమేమిటో మర్చిపోయే స్థితికి వచ్చేసిందో, అదేవిధంగా ఈ ఆత్మేయతరములైన అజ్ఞానములన్నీ తొలగించి కేవలము అతడిని మాత్రమే మిగిల్చి, అతడిని మాత్రమే మిగిల్చినప్పుడు అప్పుడు అతడికి తెలుస్తుంది రెండు లేదని, మిగిలింది నువ్వు ఒక్కడవే అని.
1: ఇదే దొంగలందరిని ఏలే దొర ఇతడు పెద్ద దొంగ, ఏమి మిగులకుండా దోచి ఇతడే మిగులు దొంగ. అది విశేషం, ఏమి మిగలకుండా ఆయన ఒక్కడే మిగులుతాడు. ప్రళయకాలంలో కూడా అదే చేస్తున్నాడు, మొత్తం తీసేస్తాడట, ఆయన ఒక్కడు మాత్రం ఉంటాడు శాశ్వతుడైనటువంటి వాడు. అందుకు అటువంటి దొంగ ఆ శాశ్వతత్వాన్ని ఇవ్వగలిగేవాడు ఆయన ఒక్కడే. గనుక ఆ హరిణి హరుణ్ణి, ఆ చోరుణ్ణి మహాచోరుణ్ణి మనం ఆశ్రయించుతూ ఉన్నాం. వాడు తర్వాత ఆ ఘోర రూపములతో శిక్షించేటప్పుడు ఆయుధములు ప్రయోగించే వాళ్ళని వర్ణిస్తూ ఇషుమద్భ్యో ధన్వా విభ్యశ్చవో నమః ఆతన్వానిభ్య ప్రతి దధానిభ్యశ్చవో నమః నమ ఆయచ్ఛద్భ్యో విసృజిభ్యశ్చవో నమః నమోస్యద్భ్యో విద్యద్భ్యశ్చవో నమః. ఈ మంత్రములు ఏం చెప్తున్నాయంటే మనకి పరమేశ్వరుడు ఆయుధాలు ప్రయోగించుతున్న తీరుని చెప్తాయి. మనం ఈ మంత్రాన్ని భావన చేస్తూ ఉంటే ఈశ్వరుని యొక్క ఒక స్వరూపం వస్తుంది. అది త్రిపురాసురాది రాక్షసుల మీద స్వామి ధనుస్సు ఎక్కుపెట్టినప్పుడు ఎలా ఎక్కుపెడుతున్నాడు అనే సొగసుగా మనం దర్శించవచ్చు. ఇషుమద్భ్యో ధన్వా విభ్యశ్చవో నమః. ఇషువులు అంటే బాణములు, అవి పట్టుకున్నాడు, ధనుస్సు పట్టుకున్నాడు. ఆ రెట్టి పట్టుకున్న తర్వాత ఏం చేశాడు? ఆతాన్వానేభ్య ప్రతి దధానేభ్య, అంటే ఆతన్వానేభ్య అంటే ధనస్సుని అమర్చుతున్నటువంటి వాడు, ఆ ధనస్సుకి అల్లెత్రాటిని బిగిస్తున్నట్ట. ఆయన దేన్ని బిగిస్తున్నాడు మనం ఆలోచిస్తే, ఆ వాసుకి అనేటటువంటి నారిని మేరు పర్వతానికి బిగిస్తున్నటువంటి వాడు. తర్వాత ప్రతి దధానేభ్యశ్చ, ఆ ధనుస్సుకి నారిని బిగించిన తర్వాత బిగించేది బాణం, బాణాన్ని సంధిస్తున్నటువంటి వారు. అటుపై ఏం చేస్తున్నాడు? ఆయచ్ఛద్భ్య అంటే అల్లెత్రాటిని లాగువాడు, ఆ రూపంలో ఉన్నటువంటి వారు. విసృజద్భ్య, అలా లాగి బాణాన్ని విడిచిపెట్టేటటువంటి వారు. ఆ విడిచిపెట్టినటువంటి బాణం ఏదో ప్రయోగించాడండి పాప, ఆయన ప్రయత్నం ఆయన చేశాడండి, కానీ వెళ్లాల్సిన చోటుకి వెళ్ళలేదండి అని ఉండదు ఈశ్వరుడి విషయంలో. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే విడుతుంది లక్ష్యాన్ని. అందుకే నమోస్యభ్యో, లక్ష్యమును ఉద్దేశించి వెళ్ళినటువంటి బాణం అలా పయనింపజేసేటటువంటి వాడు. విద్యభ్యశ్చ, అలా వెళ్ళినటువంటి బాణాన్ని ఆ లక్ష్యములో గుచ్చుకుని తన పని తాను చేసేటట్లు చేయించేవాడు. ఈ మొత్తం ఈ ఆర్డర్ చూడండి ఇక్కడ ఎంత చక్కగా, అల్లెత్రాటిని బిగించడం, ధనస్సుని బాణాన్ని సంధించడం, చెవి వరకు లాగడం, విడిచిపెట్టడం, అది లక్ష్యానికి వెళ్ళడం, గుచ్చుకోవడం. ఈ క్రమాలంకారం అంటారు దీన్ని, ఆ క్రమంగా జరిగిన పని. ఇది మామూలుగా ప్రయోగించినటువంటి ఒక మహాయోధని వర్ణించడం మాత్రమే కాదు, ఒక కార్యానుకున్న అవస్థలన్నీ ఇలా ఉంటాయి. ఒక పని నెరవేరింది అంటే వాడు గురి తప్పుడండి అంటాం. మామూలుగా లోకంలో కూడా మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక పని సాధించాడంటే వాడు అనుకున్న సాధిస్తాడండి, వాడు గురి తప్పడు అన్నాం. గురి తప్పక ముందు అవస్థలు ఎన్నుంటాయి, దాన్ని ఏర్పాటు చేయడం, దానికి తగ్గటవన్నీ సమకూర్చుకోవడం, శక్తి ఎన్ని రకాలుగా పనిచేయాలో చూడండి. దాన్ని ముందు వంచగలిగే శక్తి ఉండాలి, సంధించగలగాలి, దాని మీద ఆ బాణాన్ని పెట్టి లాగే శక్తి ఉండాలి, లాగిన దాన్ని లక్ష్యంపై దృష్టి ఉంచాలి. ఇన్ని ఏకకాలంలో పనిచేస్తే కార్యసిద్ధి అనేది జరుగుతుంది. అలాగే ప్రతి కార్యానికి కూడా సంకల్పం నుంచి ఫలము వరకు కూడా సమర్థత అనేది పనిచేస్తూ ఉండాలి. కొందరికి పాపం సంకల్ప స్థాయిలోనే సమర్థత ఆగిపోతూ ఉంటుంది, ఓహ్ అది చేయించండి ఇది చేయించండి ఇది ఎన్ని చెప్తాడో అలా వదిలేస్తే. కొందరు సంకల్ప స్థాయిలో ఆగిపోతుంది, కొందరికి ప్రారంభ స్థాయిలో ఆగిపోతుంది, కొందరు క్రియాస్థానంలో ఆగిపోతుంది, కొందరికి ఫలస్థానంలో ఆగిపోతుంది. కానీ పరమేశ్వరుడు అలా కాదు, సంకల్ప స్థాయి మొదలు ఫలస్థాయి వరకు సర్వ సమర్థతే ఈశ్వరత్వం ఉంటే, అది ఇక్కడ చెప్పబడుతున్నది. ఆ సంకల్పాన్ని ఆయన ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకంగా వ్యక్తం చేసి జగద్రూపంగా ఫలవంతం చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించగలడు. లక్ష్య శుద్ధి లక్ష్య సిద్ధి అని ప్రతి కార్యానికి ఉండేటువంటి విషయం. లక్ష్య శుద్ధి అంటే క్లారిటీ అనేటువంటిది, దేన్ని సాధించాలి అనే క్లారిటీ ఉండాలి. కొందరు పాపం అలా వెళ్ళిపోతూ ఉంటుంది, గుడ్డెద్దు చేలో పడ్డట్టు, ఏ పని చేసినా అంతే, ఎందుకు చేస్తున్నావు, దీని ప్రయోజనం ఏమిటి అనే శుద్ధి క్లారిటీ ఉండాలి, క్లారిటీ ఆఫ్ విజన్. అటు తర్వాత దాన్ని సాధించగలగడం అచీవ్మెంట్. అందుకే లక్ష్య శుద్ధి లక్ష్య సిద్ధి. ఈ లక్ష్య శుద్ధి లక్ష్య సిద్ధికి అనుగుణంగా ఇవన్నీ సజ్జీకృతం కావాలి. ఇది ఒక కార్యం యొక్క పూర్ణ స్వరూపం ఈ మంత్రములో వివరించబడింది. అందుకే రుద్రంలో ఈ మంత్ర ప్రయోగం చేసినప్పుడు కార్యసిద్ధిని సంపూర్ణం చేయగలిగేటువంటి శక్తి దీనిలో ఉన్నది. అదేవిధంగా కొందరు యోగపరమైన వ్యాఖ్యానాన్ని కూడా దీనికి అందజేశారు. మనం ముందే చెప్పుకున్నాం, రుద్రానికి రకరకాల వ్యాఖ్యానాలు చెప్పాలంటే ఒక సంవత్సరం కనీసం కావాలి, ఏవి కల్పితాలు కావు.
0: అన్ని ఉన్నాయి ఇందులో. అది మన యొక్క బుద్ధి వైదగ్ధ్యం అనుకోవద్దు, మన బుద్ధి చమత్కారం అనుకోవద్దు, వేదం చేసిన చమత్కారం. వేదం ఒక మంత్రంలో అలా దట్టించుతుంది, అన్నింటినీ దట్టించుతుంది. నువ్వు ఏ స్థాయిలోకి వెళ్ళినా ఆ మంత్రమే. ఇహానికి కావాల్సిన అన్నం కావాలండి, ఇదే మంత్రం. కాదండి యోగంకి ఇంకేదైనా చెప్పండి, అయితే ఇదే. కాదండి ముక్తికి ఏదైనా చెప్పండి, అయితే ఇదే అంటాడు. దేనికైనా ఇదే. అందుకు ఇన్ని అర్థాలు దీంట్లోంచి రావడానికి కారణం, యోగానికి కూడా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అనుసంధానించి మేరువు అనేటటువంటి ఏ వెన్నుదండ ఉన్నదో దానిని ఈ ప్రణవ సాధనతో సంధించడం, దాన్ని పరమాత్మ యందు లక్ష్యాన్ని సమకూర్చడం, ఈ క్రియ అంతా ఇందులో చెప్పబడినట్లుగా యోగపరమైన వ్యాఖ్యాన్ని ఇచ్చిన వారు ఉన్నారు. అసలు త్రిపురాసుర సంహారం, రుద్రుని యొక్క ధనస్సు, ఇవన్నీ వీటికే సంకేతం. అందుకే మేరు ధనువు, మేరువు అంటే ఏదో కాదు, మన వెన్నుదండమే మేరువు. ప్రణవ ధనుహు అన్నారు, ప్రణవమే ధనుస్సు అన్నారు. ప్రణవం అంటే ఆ మేరువును అనుసంధానించి ఓంకారనాదానుసంధానం చేసినప్పుడు అది ప్రణవధనువు అయింది. అదే అందుకే ప్రణవమే పరమేశ్వరునికి ధనువు అని వివరించారు. ఇలా వేదం చెప్పిన మాటలతోనే ఈ మంత్రాలకు మనం అనేకములైన అర్థములు చెప్పినప్పుడు యోగాదుని సిద్ధింపజేసేటువంటి వాడు, సర్వ కార్యములను వివిధ స్థాయిలలో సిద్ధింపజేసేవాడు పరమేశ్వరుడు. అంటే సంకల్పానికి కావలసిన సమర్థత, జ్ఞానానికి కావలసిన సమర్థత, క్రియకి కావలసిన సమర్థత, ఫలానికి కావలసిన సమర్థత, అన్నీ చేయగలిగేవాడు ఆ పరమేశ్వరుడే. ప్రతి స్థాయిలో కూడా ఈశత్వం ఉండాలి. ఈశత్వం అంటే సమర్థత. ఆ సమర్థత ఆయన నుంచే రావాలి, అందుకే ఈశ్వరుడు అని. ఇది ఏ చిన్నపాటి కార్యానికైనా ఉండవలసిందే. ప్రతి చిన్న పనికి కూడా ఇన్ని సహకరించాలి, ఇన్ని సమకూర్చేటటువంటి ఈశ్వర చైతన్యాన్ని ఇంత అందంగా వర్ణించి మనకు చూపించారు. అటు తర్వాత మనలో ప్రసరించే చైతన్యం ఎలా ఉంటుందని, ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమః, స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః, తిష్టద్భ్యో ధావద్భ్యశ్చవో నమః. ఇవి పడుకున్న వాళ్ళు, కూర్చున్న వాళ్ళు, నిద్రపోతున్న వాళ్ళు, వీళ్ళందరూ రుద్రస్వరూపులే. అయితే మనకి ఇప్పుడు కూర్చొని వింటున్న వాళ్లే కనిపిస్తే బాగుంటుంది, స్వపద్భ్యో కనిపించకుండా. సరే, అన్ని చోట్ల ఉంటాయి ఇవి. అన్ని రూపముల్లో ఉన్న రుద్రులకి నమస్కారము అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఈ మూమెంట్స్ కేవలం బయట ఉన్న వాళ్లలోనే కాక ఈ అంటున్న వాడిలోనే ఉన్నాయి. ఈ అవస్థలన్నీ కూడా, నిద్రపోయే అవస్థ, జాగ్రత్త పొందే అవస్థ, కూర్చున్న అవస్థ, నడిచే అవస్థ, ఇన్ని అవస్థలుగా ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి చైతన్య విశేషం చేత ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ సమర్థత కూడా ఈశత్వమే. అందుకే పరమేశ్వరుడు, పరమమైన సమర్థ స్వరూపుడు ఇన్ని రూపములుగా మనలో తన సమర్థతని చూపిస్తున్నాడు. ప్రతిదానికి సమర్థత ఉండాలి. బుద్ధికి సమర్థత ఉండాలి, ఇంద్రియాలకు సమర్థత ఉండాలి. ఆ ఇంద్రియాల్లో వేళ్లకి, కీళ్లకి, నరాలకి, ఆపాద మస్తకం సమర్థత ఉండాలి. ఇందులో దేన్ని సమర్థత లోపించినా ప్రమాదమే. అందుకు ఈ రుద్ర మంత్రానుష్ఠానం వల్ల, రుద్ర అంటే ప్రాణశక్తి స్వరూపుడు అని మొదటి రోజు చెప్పుకున్నాం. ఈ ప్రాణశక్తి శరీరం అంతా ప్రసరించి సరిగ్గా పనిచేయాలంటే ప్రాణావావ రుద్రాహ, ప్రాణములే రుద్రుడు. 10 వాయువులు ప్రాణవాయువులు, 11వదైనటువంటి ఆత్మతత్వం, ఇవి కలిపి 11 రుద్రులు. వీరు సహకరిస్తేనే శరీరంలో ఇవన్నీ ప్రసరిస్తున్నాయి. ఆపాదతల మస్తకము చైతన్యం ఉన్నటువంటిది ఈ కారణ చేతనని చెప్పుకున్నాం. కనుక ఇన్ని మూమెంట్స్ పరిశీలిస్తే మనకు మించిన డాన్సర్ లేదనుకున్నాం. ఇంత డాన్స్ చేయించేవాడు ఎవడు అంటే సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః. పరమేశ్వరుడు యొక్క సర్వక్షేత్రముల స్వరూపాలు, సర్వరూపములు, సర్వ అవతారములు కూడా రుద్రంలో ఉన్నాయి. రుద్రంలో ఉన్న మంత్రముల్లోంచే ఈశ్వర స్వరూపాలన్నీ మనకు గోచరిస్తున్నాయి. అందుకే ఒకరు అన్నారు, ఏమండి నటరాజు నటరాజు శివుడు అంటారే, దానికి వేదముల్లో ఉన్నదా? స్పష్టంగా ఉంది. అది ఇక్కడ ఈ మంత్రముల్లో శివుని యొక్క నటరాజ స్వరూపాన్ని వర్ణించి చూపిస్తున్నాడు. మొత్తం నాట్యంలో కూడా చూపించే భంగిమలన్నీ ఈ మూమెంట్సే, ఈ కదలికల్లోంచే చూపిస్తున్నాడు. అలా పరమేశ్వరుడు విశ్వం అంతా కూడాను నిరంతరం వ్యాపించి కృష్ణవీతాయ ధావతే అనే చైతన్య స్వరూపుడి ఉన్న కారణంగా ప్రతి అణువులో సాగేటువంటి చైతన్య నర్తనమే నటరాజ స్వరూపం. ఇది మనం ఒకప్పుడు విస్తృతంగా వ్యాఖ్యానించుకున్నాం. ఈ నటరాజ తత్వం గురించే పాశ్చాత్యులు ఆకర్షితులై దీనిలోనే మొత్తం కాస్మిక్ ఎనర్జీ అనేటటువంటి స్వరూపం ఆవిష్కరింపబడింది. కేవలం నటరాజ తత్వంలోనే పాశ్చాత్యులు చెప్తే వాళ్ళు కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ శివ అని రాయడం మొదలుపెట్టిన తర్వాత పాశ్చాత్యులందరూ కూడా భారతీయతకు సంకేతంగా నటరాజమూర్తిని ఉపయోగించడం మొదలుపెట్టారు. అందుకే మొత్తం ప్రపంచంలో నటరాజ విగ్రహం అనేక చోట్ల మనకు కనిపిస్తుంది. ఆ నటరాజ విగ్రహం సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః. ఇది చాలా గొప్ప మాట. పరమేశ్వరుడికి సభాపతి అని పేరు. ఈ సభాపతి అనే పేరు ద్రవిడ దేశంలో చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు తమిళనాడులో. కారణం ఏంటంటే చిదంబర క్షేత్రం. తమిళమా ఆంధ్రాయ అనేది తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్ర విభజనతో వచ్చింది, కానీ మన అంతటిది ఒకటే భారతదేశం. చిదంబర క్షేత్ర వాసుడైన పరమేశ్వరుడు సభాపతి అని చెప్పబడుతున్నాడు. ఈ సభలు చిదంబరంలోనూ బోర్డు సభలు చెప్తారు. దేవసభ, కనకసభ, రాజసభ, చిత్సభ అని ప్రధానంగా నాలుగు సభలు అక్కడ చెప్పబడుతున్నాయి. ఇవి కాక రత్నసభ, ఇలాంటి సభలు మిగిలిన క్షేత్రాల్లో ఉన్నాయి. మధురైలో రత్నసభ ఉందిట, అక్కడ మధ్యాహ్నం పూట నాట్యం చేస్తాడట పరమేశ్వరుడు. ఇదో విశేషం. ఇలాగ కొన్ని కొన్ని క్షేత్రముల్లో చెప్పబడ్డాయి. అలాగే త్యాగరాజస్వామి వారు కొలువై తీరినటువంటి, అంటే త్యాగేశ్వరుడు అనేటువంటి త్యాగరాజేశ్వర స్వామి ఉన్న పంచరథ క్షేత్రంలో స్వామివారు అక్కడ అజపా తాండవ మూర్తిగా అక్కడ నాట్యం చేస్తున్నాడు. ఇలా వివిధ సభల్లో స్వామి నాట్యం చేస్తాడు. ఎవరైనా సరే డ్యాన్స్ అనేది ఎక్కడ పెడతారు? సభలోనే పెడతారు కదండి. సభలో పెట్టినప్పుడు అందరూ చూసి ఆ నాట్యాన్ని ఆనందిస్తూ ఉంటారు. అప్పుడు ఆ సభలో కూర్చున్న వాళ్ళందరూ ఏమవుతున్నారు? ఆ పరమేశ్వరుడితో తన్మయం చెందిపోతున్నారు. అక్కడ ఒక మహాచైతన్యమూర్తి అయిన శివుడు నాట్యం చేస్తుంటే ఆ నాట్యాన్ని చూసి ఆనందించే చైతన్యం ఏమైంది? మళ్ళీ ఆలోచించండి, ఇక్కడ ఆ చైతన్యం కూడా ఈశ్వరుడే. ప్రదర్శింపబడే వస్తువులోనే కాకుండా ఆ ప్రదర్శనని దర్శించేవాడిలోనూ ఆ ఈశ్వరుడే ఉన్నాడు. ఇదే తెలియాలి. ఇది ఈ విషయం మనకి ధూర్జటి గారు చాలా చక్కగా ఆవిష్కరిస్తారు. వాగర్థంబులు శ్రోతృవక్తలు జగద్వంద్యుండు అద్వైత విద్యాగోష్ఠిని పరికింప ఈశ్వరుడే కాదా, మత్ప్రబంధాది పచ్చాగణ్యార్గుడు వేరొకండు కలడా అని రాస్తారు తన కాళహస్తి మహాత్మ అనే ప్రబంధానికి ప్రారంభంలో. వాగర్థంబులు శ్రోతృవక్తలు, వాక్కు అర్థం, వినేవాడు చెప్పేవాడు, వీళ్ళందరూ రెండుగా కనిపిస్తున్నప్పటికీ కూడా అద్వైత విద్యాగోష్ఠిని పరికింప ఈశ్వరుడే కాదా, ఈ రెండూ కూడా ఆలోచిస్తే ఒకడేనయ్యా అని చెప్పారు. అక్కడ ఉన్నవాడు వాడితో మనం పూర్తి ఆనందం ఎప్పుడు అనుభవించగలం? వాడు ఏదో ఏది ప్రదర్శిస్తున్నాడో అది పరిపూర్ణంగా మనలో అందినప్పుడే వాడు ఆనందంతో సమానంగా మనం పొందగలం. అప్పుడు ఏమైంది? రెండు ఏకమైపోయాయి. అందుకు సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమః. సభలలో ఉన్నవాడు సభాపతులుగా ఉన్నటువంటి పరమేశ్వరునికి నమస్కారం. ఇక్కడ మీరు పరిశీలించినప్పుడు మనం ఎన్ని రకాల వ్యవస్థలు ఏర్పరచుకున్నా ఈ వ్యవస్థలన్నిటి మూల వ్యవస్థ ఈశ్వర వ్యవస్థ ఒకటి ఉంది విశ్వంలో. దాని యొక్క ప్రభావం చేతే మానవుల బుద్ధులు పనిచేస్తూ ఉంటాయి. మంచి మేడ కట్టాడు, అద్భుతమైన బిల్డింగ్ కట్టాడు, చూడ్డానికి చాలామంది వెళుతూ ఉంటారు. కానీ ఈ అద్భుతమైన ఇంజనీరింగ్ స్కిల్ అనేటటువంటిది మనిషిలో మనం చూసాం చాలా గొప్పగా ఉంది అంటున్నాం. అంటే మనుషులం కనుక మనుషుల ఇంజనీరింగ్ స్కిల్ని మెచ్చుకుంటున్నాం. కానీ మనకు చూడడం చేతనైతే ఒక సాలె గూడు చేసే ఇంజనీరింగ్ స్కిల్ చూడండి, ఒక గిజిగాని గూడు దానిలో ఉన్న ఇంజనీరింగ్ స్కిల్ చూడండి. ఆ ఇంజనీరింగ్ స్కిల్ ఎవరికైనా ఉందా ఆలోచించండి. అంటే సృష్టిలో ప్రతిభ మేధ మనసొత్తే అనుకుంటున్నాం, మనల్ని మించి ఒక చిన్న కీటకంలో ఉంది. ఇంకా బయట రాళ్ళు సిమ్మెంటు మనకు అవసరం, అది కేవలం నోటి నుంచి వచ్చే దారంతోనే ఎంత గట్టిదైన అల్లుతుంది. ఎక్కడెక్కడో ఉన్న చిన్న చిన్న గడ్డి ముక్కల్ని తీసుకొచ్చి ఆ గిజగాని కూడా అంతుపట్టని విధంగా అల్లి అందులో కూర్చుని అదెంత చేసింది. కనుక స్కిల్ అనేటటువంటిది విశ్వాన్ని పరిశీలించితే అన్ని చోట్ల కనిపిస్తుంది. ఈ స్కిల్స్ని చూస్తే ఇన్ని స్కిల్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చాయో వాడెంత స్కిల్ఫుల్ మ్యాన్ అర్థమవుతుంది. శక్తి, ఆ స్కిల్ నైపుణ్యములన్నిటికీ శక్తిమంతుడైన ఆ పరమేశ్వరుడే హేతువు. అందుకు విశ్వంలో ఉన్న ఈ ఈశ్వర వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ నుంచే మనకు ఏదైనా భావం వస్తుంది. సభలు పెట్టాలి అనే ఆలోచన మనకు ఎందుకు వచ్చింది? ఇవన్నీ మనం చింతన చేయాలి. అంటే ఈశ్వర చైతన్యమే మనలో ఉంది కనుక ఆ వ్యవస్థలో ఉన్న బుద్ధులే మనకు పుడుతూ ఉంటాయి, అలాగే చేస్తూ ఉంటాం. మన స్థాయిలో మనం చిన్నపిల్లలు చూడండి వంట వండుకుంటున్నామని వంట వండుకుంటుంటారు. అంటే వాళ్ళలో అప్పుడే వంట వండే నేచరు, కలిసి తినే నేచరు ఇవన్నీ వచ్చేసాయి. అది వాడు ఈ విధంగా ప్రదర్శిస్తున్నాడు, తర్వాత అది పెద్దగా బయటపడుతుంది. ఆ విధంగా ఇసుగుళ్ళు కట్టుకోవడం ఇవి ఎవరి స్థాయిలో వాడు చేసుకుంటూ ఉంటాడు. అంటే ఈశ్వర వ్యవస్థని మన నుంచి ప్రదర్శిస్తూ ఉంటాం. ఇది కొంచెం తాత్వికంగాను కొంచెం వైజ్ఞానికంగా ఆలోచిస్తే మనకు అర్థమయ్యేటటువంటి విషయం. అలాగే సభలు ఏర్పరచడం, ఆ సభల్లో ఒక పతి ఉండడం, ఇవి ఆలోచిస్తే సభ అంటే ఏమిటి, సభాపతి అంటే ఏమిటో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. దాన్ని ఒక్కసారి చిదంబర క్షేత్రానికి వెళదాం. ఇక్కడే ఆవిష్కరించబడుతుంది. చిదంబర క్షేత్రం గురించి చెప్తూ మనకి శాస్త్రముల్లో కైవల్య పట్టణాల్లో ఒకటిగా చిదంబరాన్ని చెప్పారు. దానికి వ్యాఘ్రపురం అని పుండరీకపురం అని పేరు. పుండరీకం అంటే పద్మం. పృత్పుండరీకం విరజం విశుద్ధం అని ఉపనిషత్తే చెప్పింది కదా. హృదయ పుండరీకపురమే చిదంబరం. దానిలో ఏముందయ్యా అంటే ఏమీ లేదు. ఏమీ లేదని ఎలా అంటావు? చిత్ ఆకాశం, చిన్మయమైన ఆకాశం ఉన్నది. చిన్మయాకాశానికి మూలమైన సత్పదార్థం అందులో ఉంది. అతడే ఈ చిదాకాశాన్ని వ్యాప్తి చేసినటువంటి వాడైన నటరాజు. అది చిదంబరం. అది ఎక్కడున్నది? హృద్దేశే. ఆయనే చెప్పుకున్నాడు, హృద్దేశే అర్జున తిష్ఠతి. ఈ చిదంబరం మనకు తెలియాలి అంటే ఆ లోపల దాకా వెళ్ళేటప్పుడు ఎన్నెన్ను బయట ఉన్నాయో స్టడీ చేయమన్నాడు. ఇవన్నీ సభలే. ఆఖరికి హృదయంలో ఉన్న ఆ చితాకాశ ఆవరణ కూడా సభే. దాన్ని చిత్సభ అని అన్నారు. అది విశేషం. మనం చిదంబర సభకు వెళ్ళినప్పుడు రాజసభ, కనకసభ, దేవసభ, చిత్సభ మొత్తం ఉన్నాయి. కనకసభ అంటే బంగారు సభ. అటు తర్వాత రాజసభ, రాజులందరూ కూర్చొని చూస్తారు అక్కడ పరమేశ్వరుడి నాట్యాన్ని. వాళ్ళ క్యూ అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ డిఫరెంట్, ఆడియన్స్ కూర్చోవాలి కదా నాట్యం జరిగినప్పుడు. వాళ్ళలోని ఆ విధంగా ఉంటుంది. చక్కగా అలంకరించబడి కనకసభ ఉన్నది. తర్వాత రాజులందరూ కూర్చునేటువంటి చోటు. అటుపై దేవసభ, దేవతలందరూ దర్శించేది. అటుపై చిత్సభ, చిత్సభ లోపల నటరాజు. ఇది ఇవి ఎక్కడున్నాయి పరిశీలించితే భారతీయ క్షేత్ర నిర్మాణాలన్నీ కూడా ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని ఈ క్షేత్రమునందు భాషించే ఈశ్వర చైతన్యాన్ని ఆవిష్కరించుకోవడానికి ఏర్పడినటువంటివి క్షేత్ర వ్యవస్థ అంతా కూడా. మొక్కుకుని ఆ మొక్కు ప్రకారం టిక్కెట్ కొనుక్కుని ఆ క్యూలో 10 మందిని తిట్టుకు వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొచ్చేసిన మనకు అర్థం కాదు క్షేత్రం అంటే. క్షేత్రాన్ని అధ్యయనం చేయాలి. అలా అధ్యయనం చేసిన వాళ్ళు చాలా గ్రంథాలు రాశారు. ఇటీవలే పాశ్చాత్యులు రాశారు. అది ఆశ్చర్యకరమైనటువంటి విశేషం. ఒక ఆయన 1000 పేజీల గ్రంథం రాశాడు చిదంబరం మీద. ఎవరు రచించారా అని చూస్తే ఒక పాశ్చాత్యుడు ఆయన. అలాగే నటరాజ స్తుతిగా కుంచితాంఘ్రిం భజేహం అనక ప్రాచీన స్తుతి ఉన్నది. ఆ ప్రాచీన స్థుతి కుంచితాంఘ్రి అంటే శివుడు పాదాన్ని ఎత్తి కొంచెం వంచుతాడు ఆ నటరాజస్థానం. ఆ వంచిన పాదం చాలా గొప్పది. అది వామపాదం. అది ఆ పాదం కైవల్యదాయకం. అది అనుగ్రహం అనే కృత్యానికి సంకేతం. పరమేశ్వరుడు ఆ నటరాజమూర్తిగా ఉన్నప్పుడు ఆ డమరుకం సృష్టికి సంకేతమై, ఆ అభయహస్తం స్థితికి సంకేతమై, ఆ అగ్నిహస్తం సంహారానికి సంకేతమై, ఈ భూమికి ఆంచినటువంటి హస్తం తిరోధాన కృత్యానికి సంకేతమై, ఆ పైకి ఎత్తిన పాదం భూమికి ఆంచిన పాదం తిరోధాన సంకేతమై, పైకి ఎత్తిన పాదం దాన్ని చూపే హస్తం, ఈ రెండు అనుగ్రహ కృత్యానికి సంకేతమని పంచకృత్యాలు నిర్వహించే పరమేశ్వరుడే నటరాజు స్వరూపమని వ్యాఖ్యానం చెప్పారు. అందుకే ఒక్క నటరాజమూర్తిని ధ్యానించితే పంచకృత్య నిర్వాహకుడైన పరమేశ్వరుడు పూర్ణంగా అందులో వ్యక్తమవుతున్నాడు. ఆయన ఒక అగ్నిమయమైన ఆవరణ మధ్యలో ఉంటాడు ఆ నటరాజు. దీని అర్థం ఏమిటంటే లింగమునందు ఉండేటువంటి చైతన్యం. మీరు లింగం చూస్తే ఏమి కదలట్లే, కదలకుండానే కనిపిస్తుంది. కదలకుండా కనిపించే లింగంలో కదులుతూ ఉన్నటువంటి వాడు. అందుకే తన్నైజతి తదైజతి, అది కదలట్లేదు కదులుతోంది అని చెప్పడంలో అంతరార్థం ఉంది. ప్రతి కదలని దానిలోనూ కదిలేవాడు ఒకడున్నాడు, ప్రతి కదిలే దానిలోనూ కదలని వాడు ఒకడున్నాడు. ఇది సృష్టి గురించి మీరు ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. కదులుతున్న చక్రంలో కూడా మధ్యలో కదలకుండా ఒకటి ఉంటుంది. అది కూడా కదిలిపోతే బండి నుంచి దూడు ఎప్పుడో పడిపోయేది. కనుక కదిలే దానిలో కదలకుండా ఒకటి ఉంటుంది, కదలని దానిలో కదిలేది ఒకటి ఉంటుంది. ప్రతి దానిలో కూడా ఆ కదిలేది ఉండడం వల్లనే పరిణామం అనేది కనిపిస్తూ ఉంటుంది, మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది. అందుకే పరమేశ్వరుడు రెండు చైతన్యాలు. స్థాణువు ఆయనే, చైతన్య రూపుడై చలించేది ఆయనే. అందుకే కృత్స్నవీతాయ ధావతే సత్వనాంపతే నమః అని చెప్పుకున్న దాని అర్థం. ఆ మూమెంట్ ఏదుందో ఆ చైతన్యాన్ని నటరాజుగా చెప్పారు. ఇక్కడ మనం పరిశీలించినప్పుడు కనక సభ, కనకం అంటే బంగారం అని అర్థం. సువర్ణము అంటే శుద్ధి చేయబడినటువంటి పవిత్రమైనటువంటి బంగారం ఏదుందో అది. మన శరీరమే కనకసభ కావాలి, రాజసభ కావాలి, దేవసభ అయితే అప్పుడు చిత్సభేశుడు కనిపిస్తాడు మనకి. అది విశేషం. అది ఎలా కావాలంటే సువర్ణం తయారు చేయడానికి ఏం చేస్తాం మనం?
2: ఓం నమః శివాయ. You're listening to shivam.org radios, 24/7 spiritual channels from shivam.org. Om Namah Shivaya.

ప్రజాపరి ప్రజా అభిషద ప్రజానాగం సత్యే గర్భత్సందేశి ఏతస్మాద్వయోనే ప్రజాపరి ప్రజా అభిషద తస్మాదేవయోనే ప్రజాపరి ప్రజా అభిషద తస్మాదేవయోనే ప్రజాయతే బ్రాహ్మణో దక్షిణత ఉపాసే బ్రాహ్మణో వై ప్రజానాముపద్రష్ట ఉపద్రష్టమత్తేవ

బ్రాహ్మణం దక్షిణతో నిజమాచ్యేంద్రాచక్షేతద్వై దేవానా పరమంగుత్యం బ్రహ్మ హేచతుర్హోదార సదేవ ప్రకాశం గమయతి సదేవం ప్రకాశం గతం ప్రకాశం ప్రజానం గమయతి గర్భస్తంభముగ్రక్ష్యాజస్తే అగ్నివారేరధ్వస్తంభ అగ్నివచ్చేవ్యాజస్తే బ్రాహ్మణో దక్షిణస్తే బ్రాహ్మణో వేత్ ప్రజానా ఉపద్రష్ట ఉపద్రష్టమత్తే వైన

0: క్రూరం కరోజే వాసరేణం క్రూరేణ ప్లవచ్చే సాధగా.
1: ఓం నమః శివాయ.
2: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: Om Namah Shivaya.

ఆయ నమః కపాలినే నమః నీలలోహితాయ నమః ధ్యానాహారాయ నమః అపరిచ్ఛేద్యాయ నమః గౌరీభర్త్రే నమః గణేశ్వరాయ నమః అష్టమూర్తయే నమః విశ్వమూర్తయే నమః త్రివర్గాయ నమః స్వర్గసాధనాయ నమః జ్ఞానగమ్యాయ నమః దృఢప్రజ్ఞాయ నమః దేవదేవాయ నమః త్రిలోచనాయ నమః వామదేవాయ నమః మహాదేవాయ నమః పటవే నమః పరివృడాయ నమః దృఢాయ నమః విశ్వరూపాయ నమః విరూపాక్షాయ నమః వాగీశాయ నమః శృతిమంత్రగాయ నమః సర్వప్రణవసంవాదినే నమః వృషాంకాయ నమః వృషవాహనాయ నమః ఈశాయ నమః పినాకినే నమః ఖట్వాంగినే నమః చిత్రవేషాయ నమః చిరంతనాయ నమః మనోమయాయ నమః.

నమః శుద్ధాత్మనే నమః సోమాయ నమః సోమరతాయ నమః సుధియే నమః సోమపాయ నమః అమృత

పీఠినే నమః త్రిదశాధిపాయ నమః విశ్వగోప్త్రే నమః విశ్వహర్త్రే నమః సువీరాయ నమః రుచిరాంగదినే నమః జననాయ నమః జనజన్మాదయే నమః ప్రీతిమతే నమః నీతిమతే నమః వశిష్ఠాయ నమః కశ్యపాయ నమః.

క్షేత్రజ్ఞాయ నమః క్షేత్రపాలకాయ నమః జమదగ్నయే నమః జలనిధయే నమః విపాకాయ నమః విశ్వకారకాయ నమః అధరాయ నమః అనుత్తరాయ నమః జ్ఞేయాయ నమః జ్యేష్ఠాయ నమః.

0: అనాకులాయ నమః నిరవధ్య పదోపాయాయ నమః విద్యారాశయే నమః అకృత్రిమాయ నమః ప్రశాంత బుద్ధయే నమః అక్షుద్రాయ నమః క్షుద్రఘ్నే నమః నిత్య సుందరాయ నమః ధ్యేయాయ నమః అగ్రధుర్యాయ నమః ధాత్రీషాయ నమః సాకల్యాయ నమః శర్వరీపతయే నమః పరమార్థగురవే నమః వ్యాపినే నమః శుచయే నమః ఆశ్రితవత్సలాయ నమః రసాయ నమః రసజ్ఞాయ నమః సారజ్ఞాయ నమః సర్వసత్వావలంబనాయ నమః. ఇతి శ్రీ సౌరపురాణే విష్ణుచక్రప్రాప్తిహేతు శ్రీ శివసహస్రనామావళి స్తోత్రం సంపూర్ణం.
1: అపాన్ హియరింగ్ దిస్ అనౌన్స్మెంట్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ ఇమీడియట్లీ shaivam@shaivam.org. దిస్ రేడియో సర్వీస్ హ్యాస్ బీన్ మూవ్ టు ఎ న్యూ అడ్రస్ అండ్ ది సర్వీస్ అట్ దిస్ అడ్రస్ విల్ బీ డిస్కంటిన్యూడ్ షార్ట్లీ. దర్ఫోర్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ ఇమీడియట్లీ shaivam@shaivam.org. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.
2: ఓం నమః శివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ shaivam.org, ద నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇస్ శివ స్తోత్ర. ఇన్ దిస్ యు ఆర్ అబౌట్ టు లిజన్ నటరాజా నటరాజా presented by Jambalini Manik. Thank you. Om Namah Shivaya.

0: शिवाय नमः शिवाय च शिवतराय शिवतराय सद्घन चिद्घन आनंद घन कल्याण गुणगण निलय अव्यक्त अविनाशी सर्वेश्वर जगत नियंता जगदाधार करुणा वरुणालय प्रभु की असीम अहेतु की कृपा के साथ हर वर्ष की न्याही प्रेमपुरी आध्यात्म विद्या भवन के इस पावन सभागार में बैठे हुए प्रातःकाल की इस पावन बेला में नाना नामों में नाना रूपों में उपस्थित मेरी अपनी ही पवित्र प्रिय अभिन्न आत्मा, अब की बार भगवत चर्चा। गिरीश भाई के मेरे को फोन आते रहे कि माता जी आप बोलेंगे किस विषय में, और प्राय वो दिन था शायद सोमवार का और सावन का महीना, तो मैंने कह दिया शंकर जी पर बोलूंगी, शिव महिमा पर। बार बार पूछ रहे थे किस विषय पे बोलेंगे गिरीश भाई अपने चिमन भाई, तो विषय तो कुछ सोचा नहीं था, और फोन आ रहे थे मुझे इनको हमें जाहिरात करनी है, बतानी है, बताओ बताओ। और ये सच बात है कि मैं पूर्व कुछ निश्चित नहीं करती हूँ, ठीक है, उस समय जो प्रेरणा होगी जो मन में आएगा बोलना, तो भगवान का ही नाम है वाचा रमणम नाम अधेयम, ये तो एक नाम का भेद मात्र है, तत्वतः तो एक ही है, चाहे उसे शिव कहो चाहे राम कहो चाहे कृष्ण कहो चाहे नारायण कहो, अनेक नाम है, अनेक नामों में अनेक रूपों में जो सर्वत्र परिपूर्ण परब्रह्म परमात्मा है, व्यापक सनातन नित्य शुद्ध मुक्त परम तत्व, वह तो एक ही है, एक ही अविनाशी है, परंतु नाम रूप के द्वारा हमने उन्हें अलग अलग किया हुआ है। बोले इन नाम रूपों की बड़ी भारी महिमा है, नाम रूप से रचा हुआ ये संपूर्ण जगत है, जगत दो ही चीजें हैं, नाम और रूप, और हम लोगों को अच्छा अभ्यास है नाम रूप के सहारे अपने मन को चलाने का, मन को दौड़ाने का, तो इसीलिए मन संसार की ओर चलता है बोले नाम रूप के पीछे, और इस संसार से मन को हटाने का उपाय भी एक ही है, नाम रूप का आश्रय, भगवान के नाम और रूप का आश्रय लेकर के संसार को से अपने मन को बड़ी सहज रीति से निकाला जा सकता है, तो इसलिए भगवान के नाम का परम आश्रय लें, वो चाहे कोई भी नाम हो, तो उसमें जो आदि सनातन शिव है, मैंने कहा शिव महिमा पर बोलेंगे, शिव कहते हैं कल्याण को, शिव कहते हैं मंगल को, शिव का अर्थ होता है शुभ, जहाँ शिव नहीं वहाँ शुभ कैसा, शिव शुभ है, कल्याण है, मंगल है, और हम सब लोगों की चाह क्या है, हम सब यही चाहते हैं कि हमारा शुभ हो, कल्याण हो, मंगल हो, और हम सबके लिए, अपने लिए ही नहीं सबके लिए कल्याण की भावना करते हैं, सर्वे भवन्तु सुखिना, सर्वे संतु निरामय, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग् भवेत्, कोई दुखी नहीं है, सब सुखी हो, तो सब सुखी किससे होंगे, सबका कल्याण किससे होगा, सबका मंगल किससे होगा, बोले मंगलम मंगलानाम, मंगलों में जो मंगल, और पावनम पावनानाम, जो पावन में पावनता प्रदान करे, मंगल में मंगलता प्रदान करे, और जो सर्वत्र शुभ प्रदान करे, उसी का नाम तो शिव होता है, शिव ब्रह्मा भी हैं, शिव विष्णु भी हैं, और शिव रुद्र भी हैं, और शिव शक्ति भी हैं, शिव गणेश भी हैं, शिव नारायण भी हैं, अर्थात शिव के अनंत अनंत रूप हैं, अनंत अनंत नाम है, और शिव स्वरूप, ये शिव कौन, बोले ये शिव के रूप में विराजमान साक्षात आपके हृदय में जो विद्यमान नारायण है, आत्मा है, वही शिव है, इसलिए शिव कोई अन्यत्र नहीं, शिव तो निज स्वरूप है, इसीलिए तो आत्माष्टक आप बड़े सुंदर ढंग से पाठ करते हैं, शिवोहम शिवोहम, जो शिव स्वरूप है, जो शिव, इसीलिए कहा तन्मय मन शिव संकल्प मस्तु, उस शिव की महिमा, जो शिव सर्व व्यापक है, जो परिपूर्ण तत्व है वही शिव है नारायण। और शिव के लिए, क्योंकि हमारे सनातन धर्म की कुछ ऐसी परंपराएं हैं कि वेद हमारे पंचदेव उपासना का विधान बताते हैं, वेदों ने भगवान के दोनों स्वरूपों का निरूपण किया। भगवान सर्वगुण भी हैं और साकार भी हैं, परमात्मा निर्गुण भी है और निराकार भी है। निर्गुण निराकार को समझने के लिए, निर्गुण निराकार को समझने के लिए साकार है, यदि साकार न हो तो निराकार कैसे समझा जाए, और यदि निराकार न हो तो फिर ये सगुण साकार कैसे ये न हो। तो इसलिए वो निर्गुण भी होते हुए, निर्गुण का मतलब ऐसा नहीं है कि जिसमें कोई गुण नहीं है, निर्गुण का मतलब ये नहीं है, अर्थात जो निर्गुण जिनके गुण निरंतर अर्थात जिनके गुण अनंतर हैं, जिनके कौन सा गुण उनमें नहीं है, जो अनंत गुण, अनंत नाम नहीं है। कहने का अर्थ नहीं है कि उसका कोई नाम नहीं है, माने नाम उसके इतने अनंत हैं कि कौन सा नाम नहीं है, कौन सा रूप नहीं है, अर्थात वो अनंत नाम, अनंत रूप, अनंत गुण। ये गुण नाम क्रिया के साथ जैसे जैसे परमात्मा अपने अनंत रूपों में अव्यक्त परमात्मा व्यक्त करके प्रकट करते हैं, प्रकट कैसे करते हैं, बोले अनंत रामों से, अनंत रूपों से, परंतु उन अनंत नाम रूप में प्रथम चार पांच नाम और पांच रूप बड़े प्रधान हैं। इसको कहते हैं पंचोपासना, पंचदेव उपासना। उपासना वेद की जो पद्धति है उसमें दो, जो उपासना की पद्धति है उसमें पंचदेव उपासना सनातन काल से चली आ रही है। सनातन धर्म का मतलब क्या है, बोले जो सनातन काल से, वेदोक्त काल से चली आ रही है निरंतर पंचदेव उपासना। अनंत नामों में, अनंत रूप में पांच देवता, जो पांच में एक तो प्रत्यक्ष सूर्य भगवान है, सूर्य नारायण, सूर्य देव हैं, और गणेश जी हैं, भगवती दुर्गा हैं, भगवान शिव हैं और भगवान श्री हरि विष्णु हैं। ये पंच देव हैं। इन पंच देवों में सूर्य नारायण और भगवान नारायण, जिन्हें सत्य नारायण कहो, लक्ष्मी नारायण कहो, बद्री नारायण कहो, नर नारायण कहो, अर्थात ये तो एक ही है। सूर्य और नारायण एक है। ये पंचदेव में गणपति, भगवती दुर्गा और भगवान शिव, ये सदा शिव है, पराम्बा, ये भगवती शिवा है और उनके संग में नित्य विराजने वाले भगवान शिव हैं, अर्थात परमेश्वरी और परमेश्वर। परमेश्वरी पराम्बा के साथ जो भगवान शिव और उनके संग में सर्व विघ्न विनाशक भगवान गणेश, ये तीनों तो एक साथ हैं। प्राय आपने ये मूर्ति का दर्शन किया होगा, गौरी शंकर के संग गोद में विराजमान हैं, बोले कौन, भगवान श्री गणेश। तो गणेश तो गणनायक हैं, प्रथम देव हैं, और ये तीनों एक हैं। अर्थात बात क्या आई, बात ये आई कि नारायण और शिव, हरि और हर, वास्तव में क्या ये दो है, बोले नाना ये दो नहीं है, हरि हर की सनातन एकात्मता है, सनातन रूप से एक है, कभी नारायण तो कभी शिव, कभी शिव तो कभी नारायण, नारायण और शिव में कभी कोई भेद नहीं है। अर्थात शिव द्रोही मम दास कहावे, भगवान कहते हैं जो शिव का द्रोही है, शिव के साथ द्रोह करता है और मेरी भक्ति प्राप्त करना चाहते हैं, वो नर तो मुझे कभी भी प्रिय नहीं हो सकता, वो कभी मेरा उपासक नहीं हो सकता। अर्थात ये दोनों एक हैं कहने के लिए अनेक हैं, दो हैं पर वास्तव में दो नहीं है, वो एक ही है। जैसे रुपए का सिक्का एक होता है और उसके भाग दो होते हैं, दो भाग में दिखने वाला सिक्का एक है, उसी तरह से सनातन परिपूर्ण तत्व तो एक है। तत्व तो एक हो, एक हो हम द्वितीय एक होते हुए भी वो दो रूप में, अर्थात जैसे द्वितीय दो दूसरा नहीं है, पर दूसरा न होने पर भी दूसरा अपने आप को कर लेता, प्रकट करता है इस रूप में, जिससे कि उन्हें सृष्टि की जगत की ये लीला खेल खेलना होता है भगवान शिव के संग। इसीलिए भगवती की जब पूजा की जाती है तो कहते हैं पार्वती परमेश्वर अर्थात कलो चंडी विनायका, कलो उमा महेश्वर, शक्ति महेश्वर, शक्ति के संग या तो महेश्वर की पूजा होगी और शक्ति के संग गणपति की पूजा होगी, गणेश जी और भगवती अंबिका की पूजा और अथवा शंकर और पार्वती की पूजा। तो ये दोनों रूप तीनों तो एक ही हैं, इसलिए ये पंच देव आराधना हम सबों के लिए नित्य मंगलकारी है, नित्य कल्याणकारी है और नित्य ही ये हम सब के लिए शुभ करने वाली है। इनमें से किसी को छोड़ करके कोई व्यक्ति सोचे कि हमें मंगल की प्राप्ति हो, कल्याण की प्राप्ति हो, सो संभव नहीं नारायण। इसलिए आइए इनमें से जो आदि सनातन भगवान सदा शिव हैं, शिव समान को दाता नहीं, शिव के समान भला और कौन दाता है। शिव की महिमा इतनी अपरंपार है, जिसको महिमन स्तोत्र में आप कहते हैं महिमना पारंते, महिमा जिसकी अपार है, जिसकी महिमा का कोई पारावार नहीं है। बोली ये महिमा, शिव महिमा हमें श्रवण करनी चाहिए। बोले कीर्ति का श्रवण करो, यश का श्रवण करो, श्रवण करने से हमारी उपासना में तीव्रता आती है। सुनना क्यों है, श्रवण क्यों करें? बोले जीवन में, उपासना में, भक्ति में तीव्रता लाने के लिए, उसमें गति लाने के लिए, गतिशील होनी चाहिए, गति देने के लिए हम अपनी उपासना, हम शिव भक्त हैं ऐसा मान करके अपने आप को ठहरा न ले वहीं पर, अर्थात हमारी भक्ति में, हमारी उपासना में इतनी तीव्रता हो, गति हो कि हमारे अंदर आतुरता आए कि हमें भगवान शिव की प्राप्ति हो। उस तीव्रता को लाने के लिए हमें क्या करना चाहिए? बोले भगवान की कथा का श्रवण करना चाहिए। जब तक तीव्रता नहीं होगी, बात तीव्रता लाने की है। ये महिमा इसलिए सुनाई जा रही है कि पंचदेव उपासना के मार्ग में जो हमारी स्थिरता आ गई है, क्योंकि तीव्रता नहीं होगी तो याद रखना प्राप्ति नहीं होगी। इसलिए बार बार के निरंतर के श्रवण करने से, एक बार नहीं अनेक बार, अनेक बार किसी के विषय में सुना जाता है तो सुनते सुनते सुनते उसमें हमारे भीतर आतुरता आती है कि जिसके लिए हम इतना सुन रहे हैं वो हमें मिले तो सही, परमात्मा मिले तो सही, शिव मिले तो सही, ऐसी आतुरता अपने भीतर लाने के लिए हमें उनकी महिमा का श्रवण करना चाहिए। बोले पहली भक्ति है श्रवण, सुनने से तीव्रता आती है। तो क्या सुनना चाहिए? बोले भगवान की कीर्ति सुननी चाहिए, भगवान का यश सुनना चाहिए, भगवान की महिमा सुननी चाहिए। श्रवण करने के लिए महिमा है तो इस महिमा का श्रवण करें, शिव की महिमा का श्रवण करें। महिम न पारंते, उनकी महिमा इतनी अपरंपार है कि जिस महिमा को स्वयं शारदा माँ भी उनकी महिमा का गान करने लगे ना, आप लोग निरंतर बोलते हैं असतगिरी समस्यात कज्जलम सिंधु पात्रे सुरुतर वरु शाखा लेखनी पत्रम रुवि लिखित गिरित्वा शारदा सर्वकालम तदभितव गुणानाम ईश पारम नयाति, कि स्वयं शारदा माँ भी तीनों कालों का पर्याप्त समय लेकर के और सब वनों की लेखनी बनाकर, सब समुद्रों की स्याही बनाकर, अखंड ब्रह्मांड का कागज बनाकर सर्व काल में लिखना चाहें तो वो भी नहीं लिख सकती हैं, इतनी अपरंपार महिमा है। पर फिर भी ऐसी अपरंपार महिमा श्रवण करते हुए एक जन्म नहीं अनंत जन्म हमारे लग जाए तो भी उनकी महिमा को हम पूर्ण रूप से समझ पाएंगे या गा पाएंगे ये कहना तो संभव नहीं, परंतु फिर भी जितना हमें समय मिले अधिकश अधिकम ज्यादा से ज्यादा अपनी भक्ति को, अपनी मति को भगवान के चरणों में लगाने के लिए सुनना चाहिए। बोले सुनना क्या चाहिए, उनकी महिमा। महिमा कैसी है, ये शिव कैसे हैं, कि एक बार सृष्टि के कार्य में पूर्व समय की बात है कि शिव पुराण में ऐसी कथा आती है कि एक बार ब्रह्मा जी चले भगवान श्रीहरि विष्णु के पास, और जब ब्रह्मा पहुंचे तो जाकर खड़े हो गए। खड़े हो गए तो सोचा उन्होंने, ब्रह्मा जी ने सोचा सकल सृष्टि का नायक, सकल सृष्टि को उत्पन्न करने वाला मैं हूँ, मेरे द्वारा ये संपूर्ण सृष्टि उत्पन्न होती है, इसलिए मैं विधि हूँ, विधाता हूँ, तो मुझे नारायण को प्रणाम करना चाहिए, और जाति में भी मैं श्रेष्ठ हूँ, ब्राह्मण हूँ, तो मुझे इन्हें प्रणाम करना चाहिए। और श्री हरि नारायण सोचते हैं कि ये तो मेरा पुत्र है, क्योंकि नारायण की नाभि से कमल की उत्पत्ति, कमल से ब्रह्मा की उत्पत्ति, पद्मनाभ, पद्म के नाभ से जो उत्पन्न हुए हैं ब्रह्मा, ये मेरे पुत्र हैं, इन्हें मुझे प्रणाम करना चाहिए। कहा कि आकर खड़े हो गए, शिष्टाचार धर्म भी भूल गए कि इन्हें आकर के पुत्र को पिता के सन्मुख हाथ जोड़ करके शीश दबाकर पिता को प्रणाम करना चाहिए, दंडवत करनी चाहिए, ये शिष्टाचार धर्म छोड़ दिया। भगवान श्री हरि को बुरा लगा और ब्रह्मा जी को लगा कि देखो मैं सारी सृष्टि को पैदा करने वाला हूँ और मैं सब कर, मेरा कार्य इतना महान है, मैं इनसे बड़ा हूँ, इन्हें मुझे प्रणाम करना चाहिए। ये मैं बड़ा का झगड़ा नारा, ये मैं कौन, ब्रह्मा जी कहे मैं बड़ा और श्री हरि विष्णु कहे मैं बड़ा, इनमें भी बड़े को बड़े छोटे को लेकर, और हम मनुष्यों में तो ये बात रहती है, मैं यदि न हो तो झगड़ा ही न हो। तो हर नारायण भी कहते हैं मैं बड़ा और ब्रह्मा जी कहे मैं बड़ा, इन दोनों को बड़े बड़े लेकर के आपस में विवाद हो गया। और ये विवाद नारायण कहे कि तुमको मुझे प्रणाम करना चाहिए और ब्रह्मा जी कहे कि नहीं तुम्हें प्रणाम करना चाहिए, ये विवाद बढ़ते बढ़ते इतना बढ़ गया कि युद्ध के रूप में प्रणीत हुआ। जब दोनों का युद्ध के रूप में प्रणीत हो गया ये विवाद तो ठीक उसी समय उन दोनों के बीच में, इस युद्ध के बीचों बीच एक ज्योतिर्मय अग्नि स्तंभ प्रकट हुआ जिसमें दिव्य ज्योति है, केवल ज्योति है, और यह अग्नि के समान एक दिव्य ज्योति स्तंभ जैसे ही प्रकट हुआ, उस ज्योति स्तंभ से आवाज आई। आवाज ये आई कि मेरे आदि और अंत का पता लगाओ।
1: इंदुलो मनकु मूड जरुगुतायि, ओकटी ध्यानमु, रेंडवदि योगमु, मूडवदि जपम, मूडु कलुस्तायि। కానీ జపయోగం అనేది క్రమక్రమ స్థాయిల్లోకి మనం తీసుకువెళ్ళగలగాలి. ఆ మాటను ఇక్కడ అంటే ఈ వర్ణన ద్వారా మనకి ఆ యోగ విధానం వ్యాసదేవుడు చెప్పదలుచుకున్నాడు. అందుకే భారతీయ సంస్కృతిలో భక్తి, పూజ, ధ్యానము, తపస్సు అన్ని కలిసే ఉంటాయి, విడివిడి కావు. ఇది గ్రహించవలసింది. పూజలు అక్కర్లేదండి, ధ్యానం చేస్తే చాలంటాడు ఒకడు, ఇంకోటి ఏవి అక్కర్లేదండి, యోగా చేస్తే చాలంటాడు ఇంకొకడు, అసలు ఏవి అక్కర్లేదంటాడు మరొకడు, ఆత్మజ్ఞానం విచారణ చేసుకుంటే చాలని ఇన్ని మాటలు వినగానే అసలు అన్ని వదిలేయడం బెటర్ అని మనకు అనిపిస్తుంది. కానీ అసలైన అహిందవ ధర్మంలో ఒకదానికొకటి సహకారి, ఇది గుర్తుపెట్టుకుంటే సరే, ఒకదానికొకటి సహకారి, ఒకటి ఇంకో దాంట్లో అన్ని పరిణతిని కలిగిస్తుంది. అందుకు ఇవన్నీ సాధకులకి చాలా పనికొస్తాయని నిన్నటి నుంచి మీకు సాధనాపరమైన అంశం చెప్పడం జరుగుతుంది. కనుకనే నాలికని ఎప్పుడైతే పెదవికి తగిలించి, అది దంతాలకు తగిలించి పట్టాడో ఇంకా నాలిక చలించదు, అప్పుడు కేవలం మంత్రం మాత్రం ఉచ్చారణ జరుగుతుంది. ఎలాగో ఏది ఉచ్చరిస్తుందని చెప్పండి అక్కడ, అది మధ్యమంలోంచి పశ్యంతులికి తీసుకెళ్తుందండి. మీరు నోటితో అంటే వైఖరి, మనస్సులోనే అనడం మొదలెడితే అది మధ్యమం, అది క్రమంగా పశ్యంతులకు వెళ్ళి పరావాక్కులోకి తీసుకెళ్ళిపోతుంది. పరావాక్కులోకి వెళ్ళగలిగితే ఇంకేం కావాలి, ఇది పెద్ద అద్భుతమైనటువంటి యోగ ప్రక్రియ. కనుక జపం ద్వారా సిద్ధి ఎలా పొందవచ్చు అంటే ఇది. అలాంటి స్థితిలో ఉన్నారెవరు, వ్యాఘ్రపాద మహర్షి ఆ స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు భూమధ్య స్థానంలో ఆయన ఆ శ్రీమూలనాథ స్వామిని ధ్యానిస్తూ ఉన్నట్ట. కళ్యాణ లక్షణీ దీర్ఘే నాసాగ్రేణ్యస్తలోచన, ఆ చూపు శుభంకరమైన దృష్టిట. ఈ మాట మనకి మహానుభావుడు శ్రీనాథ మహాకవి, భ్రూవికారములేని పొడవు రెప్పలలోన ఘనదృష్టి నాసికాగ్రమున నిలిపి అని వర్ణించాడు. భ్రూవికారములేని పొడవు రెప్పలు, అక్కడ కళ్యాణ దృష్టి అన్నారు. అంటే ముఖం, కొందరు జపం చేస్తుంటే చోళ్ళెం పాపం ఇలా బిగించి చాలా అనీజీగా ఉంటారు, అలా ఉండకూడదండి, ముఖం ప్రసన్నంగా ఉండాలి. ఆ కళ్యాణము అంటే ఇది, ఆ కళ్యాణకరమైనటువంటి దృష్టితో అది నాసాగ్రణ్యస్తలోచన. నాసాగ్రణ్యస్తలోచన అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా నాసాగ్ర దృష్టి అని ప్రత్యేకించి చెప్పాడు. నాసాగ్ర దృష్టి అంటే భూమధ్యం. ఈ భూమధ్యమునందు ఆ పరమేశ్వరుని యొక్క దివ్యస్వరూపాన్ని ధ్యానిస్తున్నాడు. ఆ సమయంలో ఇది పద్మాసనస్థస్య ముని పరమతేజస, అంటే పద్మాసనంలో ఒక చిన్న చిన్న భేదం ఉంది ఇప్పుడు వేసిన ఆసనంలో. అది ఆ వామపాదం పద్మాసన స్థితిలోనే క్రిందికి వచ్చి మూలాధారాన్ని జాగృతి చెందిస్తుంది. ఇది ఆ ప్రక్రియ. ఇలా కూర్చుని ధ్యాన స్థితిలో మొత్తం ఇప్పుడు భంగిమంతా మన కళ్ళ ముందుకు వచ్చింది కదా. ఆ స్థితిలో ఉండగా తస్యైవం వర్తమానస్య కదాచిత్ యోగ వైభవాత్, ఈ విధంగా ఉన్న స్థితిలో ఏనాటి యోగమో ఫలించి. ఈ మాట సరిగ్గా అర్థం కావాలంటే మన శ్రీనాథుడి భాషలోకి రావాలి. ప్రాచీనంబు పచేలిమంబయి అంటాడు ఆయన ఒక చోట. ధ్యానం చేస్తూ ఉన్నట్ట విశ్వనాథ జ్యోతిర్లింగం ముందు, లింగం కనబడుతుంది కానీ ఆయన ముందు కూర్చుని ధ్యానం చేస్తూ ఉండగా ప్రాచీనంబు పచేలిమంబయి, పూర్వజన్మ పుణ్యములు పండి ఒక్కసారి ఆయనకి శివుడు సాక్షాత్కరించాడు అని చూపిస్తున్నారు. అలా ఈయనకి భూమధ్యంలో ఇంతవరకు ధ్యానిస్తున్నది దర్శనమైంది. ఇక్కడ దర్శనం లభించింది. అది కదాచిత్ ఒకనొక యోగ వైభవం వల్ల ఇది జరిగింది. అప్పుడు ఆవిరాశి ధృతి స్వచ్ఛే ప్రవృత్తి పారమేశ్వరి. నిజానికి చిదంబర రహస్య గ్రంథంలో శబ్దములన్నీ యోగ శబ్దములండి. కొంచెం సాధనా పథంలో ఉన్న వాళ్ళని హృదయం కుదుపుతాయి ఒక్కొక్క శబ్దం కూడా. ఇదేమిటి ప్రవృత్తి పారమేశ్వరి ఆవిరాసీత్ అన్నాడు ఇక్కడ. అంటే పారమేశ్వరి ప్రవృత్తి ఆవిరాసీత్, పరమేశ్వర సంబంధమైన ప్రవృత్తి అతడికి కలిగింది అన్నారు ఇక్కడ. ప్రవృత్తి అంటే ప్రవర్తించుట అని అర్థం, తన చిత్తవృత్తి అనమాట. ప్రవృత్తి అంటే చిత్తవృత్తి పారమేశ్వరమైంది ఇప్పుడు, అంటే పరమేశ్వరమయమైంది ఆ చిత్తవృత్తి. ఆ మనస్సు ఇంకా ఈ లౌకిక స్పృహల్ని విడిచిపెట్టి ఆ పరమాత్మతో తాదాత్మ్యం చెందింది. ఆ సమయంలో ఆ చెందిన వెంటనే అతనికి ఒక దృశ్యం కనబడింది. ఇది ధ్యానం కాదండి, దర్శనం. అది ఎలాంటిది అంటే అత్రాంతరే మహాదేవ శంకర శశిభూషణ సంహృత్య మోహం కృపయా సర్వానుగ్రహక శివ యోగ నిర్ధూత తమసా మునీనాం భావితాత్మనాం దేవదారువనే దివ్యే దర్శయామాస తాండవం. కర్మ పండడం చేత, యజ్ఞములు పండడం చేత, యోగములు పండడం చేత దేవదారు వనంలో మునులకు శివుడు చూపించిన నాట్యం ఆయనకి దర్శనమిచ్చింది అక్కడ. ఆ ఆనంద తాండవ ఎక్కడ, దేవదారు వనంలో ఆయనకి శివుడు చేసిన నాట్యం కొంచెం కనబడి వెంటనే తదిదుర్క్షా సముద్భూతగాడు ఉత్కంఠాని పీడిత. ఆ నాట్యాన్ని ఇలా కనబడింది ఎప్పుడో ఇంకా చూడాలి అని అనుకుంటూ ఉన్న దశలో ఒక్కసారి అంతర్ధానం అయిపోయింది. ఎంత కష్టపడి ఇన్నాళ్ళు తపస్సు చేస్తే ఆ దివ్యమైనటువంటి శ్రీమూలనాథస్వామి వద్ద ఇంత సాధన చేస్తే ఆ మహానుభావుడికి క్షణకాలం మెరుపు పెరిచినట్టు వెళ్ళిపోయిందండి. దీనికంటే కనబడకుండా ఉండడం మంచిది. ఎందుకు కనబడాలి, వెళ్ళిపోవాలి? ఇది అర్థం కావాలంటే భాగవతం ప్రథమ స్కందంలో నారదుల వారికి జరిగిన అనుభవం తెలుసుకోవాలి. నారదుడు మునులిచ్చినటువంటి మంత్రాన్ని అంటే దాసీపుత్రుడిగా ఉన్నప్పుడు చాలా కాలం సాధన చేయగా చేయగా చేయగా చేయగా ఒక అశ్వత్థ మూలంలో ఇలాగే కూర్చున్నాడు ఆయన. కూర్చుని విష్ణువుని ధ్యానిస్తూ ఉంటే ఇంతవరకు ధ్యానమే, ఇప్పుడు దర్శనమైందిట. అది క్షణకాలం మెరిసి వెళ్ళిపోయట అప్పుడు ఏడవడం మొదలెట్ట. అసలు దర్శనం కాకపోతే వచ్చే ఏడుపు వేరు, దర్శనమై వెళ్ళిపోయిన తర్వాత అస్సలు ఏడుపు ఉంటుందండి, ఎందుకంటే రుచి మరిగాడనమాట. ఆ దివ్యానుభూతి క్షణకాలం తగిలింది. ఆ బ్రహ్మానుభవం శాశ్వతంగా, అంతవరకు సవికల్పంగా ఉన్నది నిర్వికల్పం కావడం కోసం, శాశ్వతంగా అది కావాలని తపన బయలుదేరుతుంది. అప్పుడు ఏడుస్తాడు నారదుడు. అప్పుడు విష్ణువు ఒక మాట చెప్తాడు, ఎందుకు కనబడ్డానో తెలుసా, నా రూపంపై నీకు మరింత తపన పెరిగి ఆ సాధన పండితే అప్పుడు నాలో చేరతావు, అందుకు నీకు తపన పెంచడానికే నేను కనబడ్డాను, ఇది నీ యోగాన్ని నన్ను చేరే వరకు తీసుకువెళ్ళడానికి పనికొస్తుంది అన్నాడు. ఇక్కడ అదే ఇక్కడ జరిగిందనమాట. శివతాండవం చూడాలని మనసులో కోరుకుంది, ఇప్పుడు మెరిసి వెళ్ళిపోయినప్పుడు ఇంకా కోరిక తపస్సు అయిపోయింది. ఇప్పుడు ఇంతవరకు కేవలం ఇంతవరకు నీ పూజ హాయిగా చేసుకుంటూ ఉంటే చాలు అనుకునే వాడికి శివతాండవం చూడాలి అనేది ఇప్పుడు ప్రధానమైన తపస్సు అయిపోయింది. ఆ తపన ఏడవడం మొదలెట్టాడు. స్వామి కనబడి వెళ్ళిపోయావా, తాండవాన్ని నాకు ఆమె మెరిపించి వెళ్ళిపోయావు, అది ఆనంద తాండవం, అది ఆ ఆనంద తాండవాన్ని దర్శించే భాగ్యం నాకు ఇయ్యవయ్యా, అది దారుకావనంలో నువ్వు చేశావు. దారుకావనం ఈ భూమి యందే ఉన్నది, ఎందుకంటే భూమి యందు ఎవరూ నీ తాండవం చూడలేరు అనేది శాస్త్రం చెప్పిన మాట. మరి భూమి యందు దారుకావనంలో వాళ్ళందరూ చూడగలిగారు అన్నావే అని ఎప్పుడైతే రూఢిగా తెలిసిందో, భూమి యందున్న నేను కూడా నిన్ను చూడగలను నాశరాదా, కనుకనే భూమి యందు ఉన్న మునులు దారుకావనంలో నిన్ను చూడగలిగారు గనక నేను నిన్ను చూడగలనేమో, అయితే నేను కూడా దారుకావనంలో ఉండి ఉంటే బాగుండేమో, ఎందుకు ఈ వనానికి వచ్చాను అనుకుని కొంచెం దుఃఖం కలిగిందిట. ఎందుకంటే మా నాన్నగారు నన్ను ఎందుకు ఈ వనానికి పంపారు, దారుకావనానికి ఎందుకు పంపలేదు, దారుకావనంలో ఉంటే ఆ మునులతో పాటు నాకు దర్శనం ఇచ్చేవాడేమో, మా నాన్నగారు నన్ను ఎందుకు ఇక్కడ పంపారు, నాకు యోగం లేదా, అది దర్శించే యోగం లేదా. ఇక్కడ చూడండి ఎన్ని ప్రశ్నలు మనకు వచ్చాయి. ఏం దారుకావనానికి ఇద్దరు వెళ్ళవచ్చు కదా, ఇక్కడ ఎందుకున్నాడు. మనకు ఒక్కొక్కసారి భగవంతుడు మనం తక్కువగా చూశాడు అనుకుంటాం, కానీ ఎంత ఎక్కువగా చూడదలుచుకున్నాడో మనకు తెలియదు. అది ఇక్కడ వెంటనే ఈయన అనుకుంటున్నాడు, దారుకావనంలో ఉండే యోగం నాకు లేదు, ఉండుంటే నేను కూడా ఆ దివ్యమైనటువంటి తాండవాన్ని దర్శించేవాణ్ణి కదా అనే బాధ ఇతరికి కలుగుతున్నది. తస్య త్వనుపలంభేనా దుఃఖితోసౌ ముహుర్ముహు బభూవ సుచిరం తత్ర చింతాకులిత చేత సహా. ఇంకా అక్కడి నుంచి ఎప్పుడూ దుఃఖమే. ఈ దుఃఖం ఇందాక చెప్పినట్టు శివుడి కోసం పడుతున్న దుఃఖం. శివతాండవ దిదృక్ష కారుణ్యమూర్తి రీశానః సాక్షాద్యత్ర మహీతలే తాండవంతనుతే నిత్యం ఆనందాబ్ది సుధాకరం తపసే తద్వనం గచ్చేత్ అసాసిత్వైవ పృచ్ఛతః మూలస్థానం భజస్వేతి పిత్రామే కథితం కుతః. పరమానందాన్ని విజృంభింపజేసేటువంటి తాండవం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళనివ్వకుండా మూలస్థానానికి వెళ్ళమని మా నాన్న నన్ను ఎందుకు ఆదేశించాడో అనుకుంటున్నాడు. ఇక్కడ వాళ్ళ నాన్న ఆదేశించారంటే అర్థమేంటి, వాళ్ళ నాన్నకి అలా ఆదేశించే ఆదేశం ఆయన ఇచ్చాడు. ఆయన వెళ్ళమంటేనే ఇది పంపించగలడు, ప్రేరణ ఆయనది. తన్మే మన శివ సంకల్పమస్తు, ఆ సంకల్పం ఆయనది. పైగా ఇక్కడ గొప్ప మాట అన్నాడు, ఆనంద సముద్రాన్ని పొంగించే చంద్రుడు వంటి శివతాండవం అన్నారు. ఎంత చక్కటి మాట చూడండి, ఆనందం అనే సముద్రాన్ని పొంగించే చంద్రుడు వంటిది శివతాండవం. ఎందుకంటే నిండు చంద్రుడు వచ్చినప్పుడు సముద్రం ఎలా పొంగుతుందో శివతాండవం వల్ల పరమానందం అంత పరిపూర్ణంగా లభిస్తున్నది అది చెప్పడం ఇక్కడ. అలాంటి దివ్యమైనటువంటి స్థలానికి నేను వెళ్ళలేకపోయాను అని బాధపడుతూ ఇంకా నిశ్చలంగా తన సాధన మరింత తీవ్రతరం చేయడం మొదలుపెట్టేట. చూసారా ఆ కొద్దిపాటి మెరుపు ఈయనకి ఎంత పనికొచ్చిందో, తపస్సుకు దారితీసింది. శివతాండవం చూడాలనే తీవ్రమైన తపస్సుకి దారి చేసింది. పూజ హాయిగా చేసుకుంటే చాలనుకునే వాడు ఇప్పుడు ఒక స్టెప్ పైకెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు, శివతాండవం చూడాలనే తపనలోకి వెళ్ళి తపన తపస్సు అయ్యింది. లోకం కోసం తప్పిస్తే తాపం, లోకేశ్వరుడు కోసం తప్పిస్తే తపస్సు. ఇది గుర్తుపెట్టుకోండి, మనకు తాపాలు ఎక్కువ కానీ తపస్సులు తక్కువ. ఆయన కోసం తప్పించితే మనకి తపస్సు అయిపోయింది. కనుక ఈ విధంగా తపస్సు చేస్తున్నాడు. అప్పుడు ఆయనకి ఒక రోజున ఆ తపస్థితులు కొన్ని మాటలు వినబడ్డాయట. చూడండి నాయన, నువ్వనుకుంటున్న దారుకావనం కంటే గొప్ప తాండవం చేసే చోటొకటి ఉన్నది అనే మాట వినబడింది. చూడండి ఇది కూడా కనబడలేదు. ఆ చోటు పేర్లు వినబడుతున్నాయట. ఎవరు చెప్పారు తెలుసా, వేదములు మూర్తులు ధరించి చెప్పాడు. ఇక్కడ గొప్ప మాట చెప్తున్నాడు, అంటే వేదముల్లో ఆ చోటుకి ఎన్నెన్ని పేర్లు ఉన్నాయో వివరిస్తున్నాడు వేదములందున్న పేర్లు. ఇప్పుడు ఈ పేర్లు శ్రద్ధగా విందాం. ఈ పేరుల్లో కొన్ని వ్యక్తుల పేరుల్లాగా ఉంటుంది, కానీ ఇదంతా స్థలం పేరే. అంటే ఆ స్థలమే ఒక వ్యక్తిలాగా మనల్ని అనుగ్రహిస్తోంది అనమాట. ఏమున్నదో ఆ స్థలాధి దేవత అనుకోవచ్చు. ఎత్ర

ఉన్నప్పుడు తట్టుకునే భూమి ఒకటి ఉంది, ఆ భూమిలో ఎప్పుడూ తాండవం చేస్తానని చెప్పాడు. ఇక్కడ ఆ భూమి ఏదో ఇక్కడ నామాలు వినబడుతున్నాయి ఇతనికి. ఇవి ఎక్కడి నుంచి ఉన్నవి అనేది ఇక్కడ వివరంగా చెప్తున్నారు. ఇది ఈ వచ్చిన నామములన్నీ కూడా ఉక్తాని నియతం వేదైహి ఆగమైహి అఖిలైరపి, ఇవి వేదములందు ఆగమములందు వివరముగా చెప్పబడినవి. వేదములు ఆగమములు రెండింటికి చెప్పారు. ఆగమము అంటే మంత్రశాస్త్రం, నిగమం ఆగమం, ఈ రెండు కూడా భారతీయ సంస్కృతికి మూలం. కనుక నిగమాగమముల యందు చెప్పబడ్డ పేర్లుట, దేనికి సంబంధించిన పేర్లు ఇవి? సర్వమంగళయ సగణ సర్వదా ప్రభు యత్ర నృత్యతి. సర్వమంగళ అంటే అమ్మ పార్వతీదేవితో గణములతో కలిసి పరమేశ్వరుడు ఎక్కడ నిత్యము ఆనంద తాండవం చేస్తాడో ఆ చోటుకి సంబంధించిన నామములు వేదముల నుంచి ఆగమముల నుంచి వినబడుతున్నాయి. అవి పరం తత్వం సర్వకామ ప్రదః నిధిహి అమలం సత్ పరం నిత్యం మహాన్ కోశః హిరణ్మయః.

సృమ్నాయా ఆత్మజాన సుఖోదయం చిదంబరం స్వముక్తిశ్చాలసద్ బ్రహ్మ సురోత్తమా శక్తిశ్చ మహతీ దివ్యా విపులశ్చ శివాలయః. ఆ క్షేత్రముల పేర్లివి, ఒకటి ఇది గురుస్థానము, తత్వస్థానము, సర్వకామప్రదము. గుర్తుపెట్టుకుంటున్నారు కదా, ప్రతి దానికి పర్యాయ పదాలు అనుకోవద్దు, వాటి అర్థాలు తీస్తే అది అర్థమవుతున్నది. గురుస్థానము, తత్వస్థానము అది పరతత్వస్థానము, కామప్రదము నిధి. కామప్రదము అంటే సర్వకామప్రదము, అన్ని కోరికల్ని తీర్చగలిగేది. నిధి అమలము, సత్, సత్ అంటే శాశ్వతమైన ఉనికి అనర్థం. నిత్యం పరం, మహాకోశము, మహాకోశము హిరణ్మయము అంతఃపురము. ఇదండి అంతఃపురం అంటే, ఇది బహిర్పురం కాదు అంతఃపురం. ఈ పేర్లన్నీ జాగ్రత్తగా రాసుకుంటే ఇవన్నీ లోపల ఒక చోటు ఉంది, దానికి సంబంధి ఇన్నర్ స్పేస్. ఆ ఇన్నర్ స్పేసే చిత్తాంబరం, అది చెప్పబోతున్నాడు, అదే అసలు రహస్యం. అది ఇన్నర్ స్పేస్, ఆ ఇన్నర్ స్పేస్ ని చూడగలిగే ఔటర్ స్పేసే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి చోటు ఇది చిదంబరం. ఆ చోటు అంతఃపురం, ఆ పేరే ఎంత అందంగా ఉందండి, వివిక్తం. అక్కడ ఎప్పుడు ఒంటరిగా ఉంటాట, బాహ్యం ఎప్పుడు అనేకం, అంతర్గతం ఎప్పుడు ఏకమే, అంతర్ముఖం ఎప్పుడు ఏకమే, అక్కడ ఉన్నది ఒక్కడే వివిక్తం, ఏకాంతంలో ఉంటాడు ఆ మహానుభావుడు, ఆ హృదయ గుహలో ఒక్కడే ఉన్నాడు కదా వివిక్తం. అందుకే దాని పేరు పుండరీకం, హృత్పుండరీకం విరజం విశుద్ధం, శాస్త్రం చెప్తున్నది కదా. కనుక పుండరీకం దాన్ని గుహ అని అంటారు, గుహ రహస్యం. దీని నుంచి గుహ్యం అనే మాట కూడా మనకు పుట్టింది. పరాం పరం పుమాంసం నిహితం గుహాయాం అనేటువంటి ఉపనిషద్వాక్యం కూడా ఇక్కడ చెప్పబడుతున్నది. గగనం పరిశుద్ధం పరమాద్భుతం ఉత్తమం సత్యాస్పదం, ఇదే సుషుమ్నకి ప్రధాన కేంద్రము. సుషుమ్నాయామాత్మజ్ఞాన సుఖోదయం, ఇది సుషుమ్నకి కేంద్రమై ఆత్మజ్ఞాన సుఖాన్ని కలిగించినటువంటిది. దీనికి చిదంబరం అని, ముక్తిస్థానమని, శివాలయమని పేర్లున్నాయి. ఇంకా చాలా చాలా నియమాలున్నాయి, నేను ప్రధానమైనవి ఇక్కడ చెప్పడం జరిగింది. దీనికే శివాలయం అని. అదేవిధంగా మనకి శైవ వాంగ్మయంలో, అది ద్రవిడ శైవ సిద్ధాంతంలో చెప్పబడ వాంగ్మయంలో శివాలయం అంటే చిదంబరమే. శివాలయం అనే మాట చిదంబరాన్ని ఉద్దేశించి చెప్పారు ప్రధానంగా. అందుకే దీనికి ముక్తిస్థానమని, చిదంబరమని, శివాలయమని. ఇలాంటి మాటలు ఎన్ని వినబడ్డాయి తెలుసా, మీరు కొన్నే చెప్పారండి అని. కొన్నే చెప్తున్నాను అన్నాడు ఇక్కడే, ఎందుకంటే అన్ని రాయడానికి చోటు లేదు. ఏతాని చైతన్యాని శృతాన్యేతాని కోటిశ అన్నాడు ఇక్కడ. లెక్కలేని నామాలు వినబడ్డం మొదలెట్టేట, తపస్సమాధిలో ఒక స్థితికి చేరుకున్నప్పుడు దివ్య శబ్దాలు వినబడతాయి, అలాంటి దివ్య శబ్దాలు ఇవన్నీ. కనుక చిదంబరానికి సంబంధించిన పేర్లన్నీ వినబడ్డం మొదలుపెట్టే ఎవరికి, మహానుభావుడు. ఎక్కడుందా అని ఇప్పుడు ప్రశ్న, ఇంతవరకు తెల్లవనం తెల్లవనం అనుకున్నాడు ఈయన, ఇప్పుడు చెప్తున్న పేర్లన్నీ కొత్తగా ఉన్నాయి కదా, ఇవి ఎక్కడున్నాయి అంటే, ఏవముక్త పరాశంభోహ నృత్త భూమి సువిస్తృత, ఇది పరశంభువు యొక్క నృత్త భూమి, అదే ఇదమేవా. ఆయన చేసే ఆ సభ, నమసభాభ్య సభాపతిభ్యో నమ, ఆ సభ ఇదే నువ్వున్న చోటే అన్న మాట వినబడిందిట. ఇంకేం కావాలి.

0: ఇప్పుడు అర్థమైంది, నాన్న ఎందుకు పంపాడు ఇక్కడికి, దారుకావనం కాకుండా ఇక్కడికి ఎందుకు పంపాడు. తథాపి భూతలే శంభోత్తాండవం మునిసత్తమై దుష్టమిత్యవ బుద్ధత్వా తన్మమాప్యత్ర సేత్స్యతి. శివతాండవాల్లో మనకి బ్రహ్మాండాలకి ఆవల మహాకైలాసంలో చేసే తాండవం ఒకటి. ఇది ఈ చక్షువుడితో ఎలాగో చూడలేం. భూమి యందు ఆయన తాండవించే చోటు రెండు చెప్పాను, మూడవది నీ హృదయ గుహలో ఆయన చైతన్యాన్ని కలిగించే చోటు. ఇది మూడే శివతాండవ స్థానములు. ఆ పైది ఎలగొచ్చోళ్ళం, క్రిందది ఉపాసనతో మాత్రమే చూడగలం. ఉపాసన పండితే అంతర్ముఖ దృష్టి వస్తే లోపలిది కనబడుతుంది. కనుకనే మనం చేయవలసింది ఆ చిదంబర క్షేత్రాన్ని, ఆ పరమేశ్వరుణ్ణి భావనాత్మకంగా మనం ఉపాసన చేయగలిగితే భావాతీత స్థితికి చేరగలుగుతాం. అప్పుడు మన హృదయ గుహలో శివతాండవాన్ని దర్శించగలుగుతాం. అది దర్శించడం కోసం చిదంబరం మహాత్మ్యం మనకి ఉపకరించాలి. మొత్తానికి మహానుభావుడికి నామములు వినబడు గానే ఒక్కసారి ఆయనకు సంతోషం కలిగి పునః ప్రబుద్ధస్య మునేహే. అప్పుడు కొంతసేపటికి ఆ సమాధి స్థితి నుంచి బయటకు వచ్చాడు. ఆ వచ్చిన తర్వాత కారుణ్యమూర్తి రీశానః సాక్షాదత్ర చిదంబరం దశ ఇష్యతి మే దేవః సహాయంచ సదాశ్యతి. ఇప్పుడు ఆయనకు కలిగిన భావం ఏంటంటే, ఎప్పుడు నాకు దర్శనమిస్తావయ్యా అనే దుఃఖం స్థానంలో ఇప్పుడు మరొక భావం కలిగిందిట. ఏమిటంటే, కారుణ్యమూర్తి అయిన ఈశ్వరుడు ఇక్కడ తన తాండవాన్ని ఎప్పుడో ఒకప్పుడు నాకు చూపిస్తాడు. ఇది కలిగింది దానికి. నిన్న మీకు ఒక మాట చెప్పాను, మంత్రసిద్ధి జరిగిందనడానికి మొట్టమొదటి ఉదాహరణ ఏంటంటే ఇది ఫలిస్తుంది అని అఖండ విశ్వాసం కలగడం. అది కలిగింది అంటే మంత్రసిద్ధి ప్రారంభించింది అని అర్థంట. ఇప్పుడు ఇతరికి కలిగింది తపస్సిద్ధి వల్ల నేను తప్పకుండా శివుని తాండవాన్ని ఇక్కడ చూడగలను అని. మరొక సూచన ఆయనకు వచ్చినది ఏంటంటే, ఎవరైనా మరొక్కడు నాతో పాటు ఉంటే బాగుండు అనిపించిందండి. చూసారా, ఇది అనిపించవచ్చే నిజానికి ఏకాంతం చాలా మంచిదంటారు. చూసారా, మనం ఒంటరిగా ఉంటే మహాభయం వేస్తుంది, పది మందిలో ఉంటే మరీ భయపడిపోతాం. ఇది ఒక పరిస్థితి. ఒక ఆయన అన్నట్ట, నేనున్నా నీకేం భయం లేదు, అదే నా భయం ఆయన అన్నట్టు. వీడు ఏం చేస్తాం, ఉపనిషత్తే చెప్పింది ద్వితీయ ద్వై భయం భవతి, రెండవ దానివల్ల భయం తప్పదయ్యా అని. రెండవది ఎవరూ లేకపోతే భయం అండి అని, అది కూడా ఎవరు వస్తారనే భయం. అప్పుడున్నది అదే కనుక ఇంకో దానివల్లే భయం. మరి ఏమిటండి ఇలాంటి స్థితిలో ఇతను ఇంకోటి ఇంకోటి కోరుకోవచ్చా అంటే, సత్సంగత్వే నిస్సంగత్వం. ఇది ప్రధానమైనటువంటి కోరిక. ఎప్పుడైనా సాధకుడికి అదే వేవ్ లెంగ్త్, ఇప్పుడు భాషలో చెప్పాలంటే సమాన హృదయం కలిగినటువంటి మరొక సాధకుడు గాని కలిస్తే వాళ్ళ సాధన మరింత అభివృద్ధి చెందుతుంది. కనుకనే ఎప్పుడూ మహాత్మును కోరి కోరి మహత్సంగాన్ని కోరుకుంటూ ఉంటారు. సత్సంగం, సత్సంగత్వే నిస్సంగత్వం, అది కావాలి కదండి. కనుక నా సత్సంగం, సత్సంగం. అందుకే మహత్సంగస్థు దుర్లభో అమోఘో అగమ్య అన్నాడు నారదులు వారు. మహాత్ముల సాంగత్యం దొరకడం కష్టం, దొరికితే పోల్చుకోవడం కష్టం, దొరికితే అది వ్యర్థము కాదు. మూడు చెప్పాడు, దుర్లభ దుర్గమహ అమోఘ, మూడు మాట చెప్పాడు. దొరకడం కష్టం అండి. ఈ మహాత్ముడికి ఎవరైనా దొరికితే బాగుండు అనిపించింది. అంటే తనలాగే మరో పిచ్చున్న వాడు దొరికితే అది బాగుంటుంది. ఒకే పిచ్చున్న వాళ్ళిద్దరు కలిస్తే భలే ఉత్సాహం. ఆ ఉత్సాహం ఎలాంటిదో మన కృష్ణ పరమాత్మ గీతలో చెప్పారు, మచ్చిత్తాహ మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చర్రమంతి చ. నాకే చిత్తాన్ని ప్రాణాల్ని అర్పించిన వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటూ మురిసిపోతూ ఉంటారయ్యా అని. మొన్న మనం పంచదశిలోంచి, వేదాంత పంచదశిలోంచి మాటను ప్రస్తావించుకున్న మొదటి రోజు గుర్తుందా, విద్యారణ్య స్వామి వారు చెప్పింది బ్రహ్మాభ్యాసం అంటే ఏంటో చెప్పుకున్నాం. తచ్చింతనం తత్కథనం తదేవావబోధనం, దాన్నే చింతన చేయడం, దాని గురించి అనడం, దాని గురించి అనుకోవడం, దాని గురించి చర్చ చేయడం, ఇదంతా చేస్తే బ్రహ్మాభ్యాసం. అది నిరంతరం ఇలా జరగాలి జీవితం. అంతేగాని పొద్దుడు గంట సేపు కూర్చున్నాం పూజ అయిపోయిందండి ఇంకా తర్వాత అంతా నాకు లౌకికమైన అది సాధన కాదు. నువ్వు దాని గురించే మాట్లాడు, దాని గురించే విను. ఒకడు విన్నానండి చాలా సంతోషం, కానీ మళ్ళీ వినాలి. ఎప్పటి వరకు పిబత భాగవతం రసవాలయం, అది దొరికే వరకు అదే చింతించు. దొరికేక ఇంకా అదే నువ్వు, ఇంక బాధేముంది. కనుకనే ఇది అందుకు అనుకున్నట్ట. ఇప్పుడు ఏమిటని కలిగిందో చూడండి. ఇతరికి విశ్వాసం, కారుణ్యమూర్తి ఈశానః దయామయుడైన శివుడు అత్ర చిదంబరం, ఈ చిదంబర క్షేత్రాన్ని నన్ను చేర్చాడు. అంతేకాదు దర్శ ఇష్యతి మే దేవః సహాయంచ సదాస్యతి, తన దర్శనాన్ని ఇస్తాడు. దర్శనం పొందడానికి ఎవడు సహాయమో వాణ్ణి కూడా ఇస్తాడు అనుకున్నట్ట. ఇప్పుడు ఆ సహాయకుడు ఒకటి రావాలి ఈయనకి. ఆయన ఎవడు? ఈయన ఇలా అనుకున్నాడయ్యా, ఈయన అనుకున్నట్టే కొంతకాలానికి సహాయకుడు వచ్చాడు అనే మాటను చెప్పాడు. ఎవరు? సనత్ కుమారుల వారు వ్యాసదేవుడికి. వెంటనే వ్యాసదేవుడు, ఎవరు ఆ సహాయకుడు, ఏమిటి అని అడిగాడు. చెప్తున్నాను విను, ఈ సహాయకుడు పుట్టుక వెనక అద్భుతమైన కథ ఉన్నది. ఈయన వస్తే గాని ఈయనకి వ్యాఘ్రపాదుడికి శివుడు తాండవం ఇవ్వను అన్నట్ట. ఇద్దరికి కలిపి ఒకసారి ఇస్తాను, నీకోసారి ఆయనకోసారి అంట. కనుకనే ఆయన కూడా రావాలి ఇప్పుడు. ఒకవైపు దృఢమైన విశ్వాసం, విశ్వాసం వచ్చిన తర్వాత ఉంటుందని అది ఒక మజ. భగవత్ సాధనలో ఈ రకరకాల మజాలు ఉంటాయి, అనుభవించగలగాలి. ముందు సాధన దశలో అసలు ఇవన్నీ ఉంటాయా, ఏదో చేద్దాం అనిపిస్తుంది. నమ్మకం పక్కన అపనమ్మకం కూడా నీడలా వస్తూ ఉంటుంది. కానీ సాధన చేయగా చేయగా చేయగా నమ్మకం దృఢపడుతుంది, తపన పెరిగిపోతుంది. కావాలి దర్శనం, కావాలి దర్శనం, కావాలి. ఎన్నడు చూతునో ఎనకుల తిలక, నిన్నెన్నడు చూతునో పున్నమ చందురు బోలు మోము సొగసు, నేనెన్నడు చూతునో అన్నారు జాగ్రత్తవారు. ఇలా అడవడం మనకు తెలుసా? కదాత్వాం పశ్యేయం కరధృత మృగం ఖండ పరశుం అంటారు శంకర భగవత్పాదుల వారు. ఎప్పుడు చూస్తానో ఆ దివ్యమైన మూర్తిని. అలా శివ దర్శన లాలస, ఈ దర్శన లాలస గోపికలు పడ్డారండి, అందుకు దొరికింది అది లభించడం. తద్దర్శన లాలస, ఈ దర్శన లాలస అనేది సామాన్యమైన మాట కాదు. ఎంత ముందుకుంది ఆ దర్శన లాలస, ఆ పరమేశ్వర దర్శన లాలస తర్వాత విషయం. ఈ లాలసలో తప్పించిపోయాడు, ఇప్పుడు ఆ లాలస ఫలిస్తుందనే విశ్వాసం వచ్చింది, ఈ స్థితి వచ్చింది. దానితో ఇప్పుడు ఒక తృప్తి, ఫలిస్తుందని తెలిసింది. ఎప్పుడు ఎప్పుడు ఫలిస్తుందని ఎదురు చూడటం అనమాట. ఈ స్థితిలో ఉన్నాడు ఈ మహానుభావుడు. ఈయన అలాగే ఉంచి ఈ సహాయకుడిని మనం తీసుకొద్దాం తొందరగా, తెస్తే గానీ మనకు దర్శనం కాదు. ఇప్పుడు ఆ సహాయకుడు కథ చెప్తూ ఉన్నాడు. అయ్యా, ఈయన దగ్గరికి సహాయకుడిగా వచ్చిన వాడు ఎవడు అంటే, ఆయన పేరు ముందే చెప్తున్నాను, ఎలా పుట్టాడో తర్వాత చెప్తాను. తత పతంజలి శ్రీమాన్ సర్వశాస్త్ర విశారద ఆజగామ మునికర్తుమత్ర తీవ్రతపంతప. ఈయన సహాయకుడు అంటే ఈయనతో పాటు కూర్చుని తపస్సు చేయడానికి మరొకడు వచ్చాట. ఎప్పుడు సాధకుడికి మరో సాధకుడు కలిసినప్పుడు వాడి వల్ల సాధనలో మరికొన్ని మెలకువలు తెలుస్తాయి. ఇది ఒకటి ముఖ్యంగా గమనించవలసింది. ఎందుకంటే ఎప్పుడైనా సాధకుడికి ప్రధానమైన అవసరం ముందు గురూపదేశం, రెండవది గురువు చెప్పిన శాస్త్రములను అనుష్ఠించడం, మూడవది తత్సంప్రదాయానికి సంబంధించిన శిష్యులు సాధకులతో పరిచయం. దీనివల్ల మీ సాధనలో మరికొన్ని మెలకులు, ఓహో ఇన్నాళ్ళు ఇలా చేశారు ఇలా చేయాలన్నమాట. అలాగే మీరు చేస్తున్న వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకు కొన్ని మొత్తం పరిపూర్ణమవుతాయి. అందుకే ఎప్పుడూ కూడా మన సాధనకి సరి అయినటువంటి వారితో సాంగత్యం పెట్టుకోవడం చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. ఇది సాధకులకు చాలా ప్రధానమైనది. ప్రతిదీ సాధనా దృష్టితోనే చెప్తానని మొదటి రోజు మీకు చెప్పాను గనక, కాలక్షేపపు రాయళ్ళకి కాదు ఇదంతా కూడా. సాధనా దృష్టి ఉన్న వాళ్ళకే అసలు ఆధ్యాత్మిక ప్రవచనం ఎప్పుడూ కాలక్షేపం కాదు, గుర్తుపెట్టుకోండి. ఏదో కవిత్వాన్ని సంగీతాన్ని వినడానికి వెళ్ళినట్లుగా మనం ఆధ్యాత్మిక ప్రవచనాలకు రావద్దు. రసికత రసజ్ఞత వహవా ముషాయిరాలు కాదు ఆధ్యాత్మికత అంటే. అది అంతర్ముఖం చెయ్యాలి, సాధనలో మనల్ని పరిణతి కలిగించాలి. అప్పుడే చెప్పిన దానికి విన్నదానికి ఫలితం. ఎన్ని కోట్ చేసాం, ఎన్ని పద్యాలు ధాటిగా చదవం, ఇది కాదు ప్రధానమైనది. కనుక్కోవలసిన అంశం ఇది. ఆ తపనతో చెప్పుకుంటున్నాం, ఇది కూడా బోధయంత పరస్పరం వంటిదే. అందుకు ఈ విధమైనటువంటి సాధనా పదం ఇంత అవసరం. అందుకు కొంతకాలానికి తిరిగి సర్వశాస్త్ర విశారదుడైనటువంటి పతంజలి వచ్చి ఈయనతో పాటు తీవ్రతర తపం చేశాడయ్యా అన్నట్ట. ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడమంటే ఇలాగేనండి, చెప్పు వదిలేశాడు ఈయన వ్యాస్ మన సనత్ కుమారుడు. వెంటనే వ్యాసుడు గట్టిగా అడిగట్ట, చాలా బాగుందయ్యా, కానీ ఆ మహానుభావుడు మనకు తెలిసి పతంజలి అన్నిట్లోని గొప్ప ఆచార్యుడు మనకి. ఒకవైపు వ్యాకరణ శాస్త్రంలో, రెండవ వైపు యోగ శాస్త్రంలో, మూడవ వైపు వైద్య శాస్త్రంలో. చూసారా, మూడింటిలో ఈయన ఆచార్యుట. అందుకు పతంజలిని భారతదేశంలో పుట్టిన ప్రతివాడు ప్రాతకాలం తలంచుకోవాల్సిన ఋషుల్లో ఆయన ఒకడు, గుర్తుపెట్టుకోండి, ప్రాతస్మరణీయుడు. ఇప్పుడు ఆ పతంజలి వేసినటువంటి యోగ శాస్త్రంలో రెండు మూడు ముక్కలు పొక్కుట్టుకునే ప్రపంచంలో యోగా యోగా అని ప్రారంభించి మనం వ్యాప్తి చేశాం. ఆయన మూడు శాస్త్రాలు ఇచ్చాడు, వైద్య శాస్త్రం, శబ్దశాస్త్రం, యోగ శాస్త్రం. యోగ చిత్తవృత్తి నిరోధ, యోగం దేనికి అంటే మనస్సును శుద్ధి చేసి చిత్తాన్ని ఏకాగ్రపరచడం కోసమే యోగం. అందుకోసం యోగం. కనుక చిత్తాన్ని సంస్కరించడం కోసం యోగ శాస్త్రం, శరీరాన్ని బాగు చేయడం కోసం వైద్య శాస్త్రం, వాక్కుని సంస్కరించడం కోసం వ్యాకరణ శాస్త్రం. చూసారా, అంటే మన త్రికరణాలని సంస్కరించి త్రికరణ శుద్ధిగా పరమేశ్వరుని గ్రహించడం కోసం పనికొచ్చే జ్ఞానం ఇచ్చాడు పతంజలి. ఇది దీని తర్వాత అలాంటి ఆ మహాత్ముడు చెప్పగానే పతంజలిని తలంచుకుంటే చాలు, సాధకులందరూ నమస్కరించుకోవాల్సింది. ఆ మహానుభావుడే కదా యోగశాస్త్రాన్ని ఇచ్చాడు. అందుకే నమః కాత్యాయన పతంజలిభ్యో మునిభ్యో గురుభ్యో ఋషిభ్యో నమః అని వ్యాకరణ శాస్త్రం, నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యో మునిభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఇది మన సంప్రదాయం. ఇవాళ ఆ పతంజలిని తలంచుకునే భాగ్యం మనకు లభించింది. ఆ పతంజలి వచ్చారయ్యా అంటే, పతంజలి ఇలా రాగానే దర్శనం ఇవ్వలే శివుడు. ఆ పతంజలి కూడా వచ్చి వీళ్ళిద్దరు మళ్ళీ తపస్సు చేసేట అక్కడ కూర్చుని చూడండి, అంత తేలిక ఈశ్వర కృప. అది ఇక్కడ అంత తేలిక అండి. అందుకు ఈశ్వర తాండవ దర్శనం అనేది అంత తేలిక కాదు. అసలు చిదంబర రహస్యం వినడం కూడా అంత తేలిక కాదు. అనేక జన్మల పుణ్యాలు పండితేనే తప్ప అనే మొదటి రోజు వాక్యం గుర్తుంది కదా, నేననలేదు అది, సూత పౌరాణికుడు చెప్పిన మాట అది. ఇంకా ఎందుకంటే మీకు తెలుసో తెలియదో, రేపో మాపో పతంజలికి వ్యాఘ్రపాదుడికి శివుడు ఎలా తన తాండవాన్ని చూపించాడో వర్ణించబోతున్నాం. అంటే మీరందరూ భావనాత్మకంగా దర్శించబోతున్నారు. వాళ్ళు అంత తపస్సు చేశారు, ఇక్కడ మనం హాయిగా కుర్చీల్లో కూర్చుని కాళ్ళు ఊపుతూ వినేస్తున్నాం, దర్శిస్తున్నాం. అంటే పూర్వజన్మ పుణ్యం ఏదో పండితేనే కదా జరుగుతాయి ఇక్కడ. మరి అటువంటిప్పుడు మనం ఇక్కడ కొంచెం ఎంత ఏకాగ్రంగా పెట్టాలి, వాళ్ళంత తపస్సు కాకపోయినా ఎంతో తపస్సు చేస్తే గానీ దొరకనిది ఆ తాండవ దర్శనం అనేది. అందుకు ఆయన వచ్చి ఈయనతో పాటు కలిసి అత్ర తీవ్రతరం తపః కర్తుం ఆజగామ పతంజలి సర్వశాస్త్ర విశారద మునిహి అన్నారు. కథం అని ప్రశ్నించాడు వెంటనే వ్యాసదేవుడు. ఏ విధంగా వచ్చాడయ్యా అంటే, కథ చెప్తున్నాను వినవయ్యా, పతంజలి ఎలా వచ్చాడు చెప్తాను గానీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది చెప్తున్నాను వినన్నాడు. కొంచెం ఇప్పుడు మనం ఇలాగే చిదంబరాన్ని అక్కడే ఉంచి వ్యాఘ్రపాదుడిని అక్కడే ఉంచి తిన్నగా వైకుంఠానికి వెళదాం పదండి. ఎన్ని లోకాలు తిరగచ్చో, క్షీరోదన్వన్ విస్తీర్ణే లహరీ మాలికావృతే, అద్భుతమైనటువంటి క్షీరసాగర మధ్యంలో దివ్యమైనటువంటి శ్వేతద్వీపం ప్రకాశిస్తూ ఉన్నది. అందులో దివ్య భవనము. ఆ శ్వేతద్వీపంపై ఫణామణి ప్రభాదీప మాలా పంక్తి సుశోభితే శేతేష్మ శేషశయనే భగవాన్ కమలాపతి. లక్ష్మీపతి నారాయణుడు శేషశయనుడై ఉన్నట్ట. అది యోగ నిద్రలో ఉన్నాడు స్వామి. యోగ నిద్ర గురించి మనం అనేక మార్లు చెప్పుకున్నాం. యోగం అంటేనే జ్ఞానం, జ్ఞానం అంటే మెలకువ, యోగ నిద్ర అంటే మెలకువ నిద్ర రెండు ఉన్నాయట. ఇదేమిటంటే కొంచెం ఆశ్చర్యం, ఉంటే నిద్ర ఉండాలి లేదా మెలకువ ఉండాలి? మెలకువతో కూడిన నిద్ర ఉంటుందా? ఉంటుందండి, ఉపన్యాసాల దగ్గర చూడొచ్చు కొందరిని. అలాంటిది ఉంటుందా? అలాంటిది కాదు ఇది, అది తంద్ర అంటారు. కొంతమంది 6:30 to 8 వరకు అదే పని చేస్తారు, కొందరు అప్పుడప్పుడు మెలకువలు ఉంటూ ఉంటారు. మొదటిది నిద్ర, రెండవది తంద్ర అనమాట. అదృష్టవశాత్తు నాకు అలాంటి శ్రోతలు కనబడలే, చాలా సంతోషం. సరే, యోగ నిద్ర వేరు. పూర్తి జ్ఞానముతో, ఏ జ్ఞానం? సమస్త విశ్వజ్ఞానంతో కూడి ఉంటాడు, బహిర్ముఖత్వం లేని స్థితి ఇది. అది యోగ నిద్ర. అది అదొక ధ్యాన సంబంధమైన ఒక ప్రత్యేకమైన అవస్థ. ఇప్పుడు యోగ నిద్ర సబ్జెక్ట్ కాదు కనుక నేను ఎక్కువ విస్తారంగా చెప్పట్లేదు, సందేహాలు ఉండకూడదని ఈ విషయాన్ని ప్రస్తావన చేశాను. ఆ స్థితిలో ఆయన శేషశయనుడే ఉన్నాడు. చక్కగా ఆదిశేషువు ఆనందంగా నారాయణ్ణి తన యొక్క అచ్చుట్టలో పెట్టుకుని మురిసిపోతున్నాడండి. జాతు సంత్యజ్యతాం దివ్యాం యోగ నిద్రాం సకారణాత్. హఠాత్తుగా యోగ నిద్రలో ఉన్న స్వామి ఒక్కసారి లేచేట, లేచి మఠం వేసి కూర్చున్నట్ట ఆ దివ్యమైనటువంటి సర్పం మీద. కూర్చోగానే ఉత్థాయత ఆసీన తత్ర దధ్యోచరం ప్రభు. ఆ కూర్చున్నవాడు మళ్ళీ కళ్ళు మూసుకుని ధ్యాన స్థితిలో ఉన్నట్టు, మళ్ళీ హఠాత్తుగా కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ధ్యాన నిరతం ఓఢుం, అలా ధ్యాన నిష్ఠుడైనటువంటి ఆయనని ఓఢుం నశశాక ఫణీశ్వర. ఆ ధ్యాన నిష్ఠుడైన విష్ణువుని మొయ్యలేకపోయేట ఆదిశేషుడు ఒక్కసారి. ఏమిటి ఇంత బరువు అయిపోయాడు స్వామి? రోజు ఈయన అణోరణీయాన్ మహతో మహీయాన్, ఎంత జగద్ధారకుడైన విరాట్ రూపుడైనా తన ఎందు హాయిగా తేలిగ్గా పడుకున్నాడు. ఇవాళ బరువు ఎక్కిపోయాడు. ఈ భావం ఏమిటా అనుకుంటూ ఉంటే వాళ్ళ పెద్ద ఆయన ఉదయం పూట ఒక మాట చెప్పారు. నిన్న శివతాండవం గురించి చెప్తూ ఉంటే వాళ్ళు 3 kgలు పెరిగానండి అన్నాడు ఆయన. ఓహో, ఇదే అనమాట అనుకున్నాను నేను. ఆయన వస్తే బరువు పెరిగిపోతానండి. బరువు ఎందుకయ్యా వచ్చిందంటే ఈయన ఒక ధ్యాన భంగిమలోకి వెళ్ళిపెట్ట, దాంతో బరువు ఎక్కు పెట్ట విష్ణు.
1: ఓం నమ శివాయ. డియర్ లిసనర్స్ ఆఫ్ shaivam.org, ది నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇస్ స్పిరిచువల్ డిస్కోర్స్. ఇన్ దిస్ యువర్ అబౌట్ టు లిసన్ శ్వేతాశ్వతర ఉపనిషత్ ప్రెసెంటెడ్ బై స్వామి శ్రీ ఉమేశానందజీ మహారాజ్. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ.
2: ಪರಮ ಶ್ರದ್ಧೆಯ ಅರ್ಸನೀಯ ವಂದನೀಯ ಮಹಾಂತ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಶ್ರವಣಾನಂದಿ ಮಹಾರಾಜ್ ಏವಂ ಅರ್ಸನೀಯ ವಂದನೀಯ ಸ್ವಾಮಿ ರಂಗಾನಂದಿ ಮಹಾರಾಜ್ ಏವಂ ಅವರೆ ಅರ್ಸನೀಯ ವಂದನೀಯ ವಿದ್ವತ್ ಮಂಡಳಿ ಮಹೀಶೂರು ಏವಂ ಹಮಾರೇ ಅರ್ಸನೀಯ ವಂದನೀಯ ಬಾಬಾಜಿ ಏವಂ ಸೋಮದಾಗ ಕೆ ಸೋಮ ಪ್ರತಿ ಸೋಮದಾಗ ಹೇ ನಾ ಬೇಟಾ ಸೋಮದಾಗ ಹೇ ಸೋಮದತ್ತ ನೀ ಸೋಮದತ್ತ ಠೀಕ ಹೈ ಸೋಮದತ್ತ ಭೀ ಹೈ ಏವಂ ಹಮಾರೇ ಟ್ರಸ್ಟಿ ಬೃಂದ ಪರಮ ಆದರಣೀಯ ಟ್ರಸ್ಟಿ ಬೃಂದ ಏವಂ ಪ್ರಭು ಪ್ರೇಮಿ ಸಜ್ಜನೋ ತಥಾ ಭಕ್ತಿಮತಿ ಮಾತಾ ಆಜ ಗುರು ಪೂರ್ಣಿಮಾ ಹೈ ಇಸ್ಕೋ ವ್ಯಾಸ ಪೂರ್ಣಿಮಾ ಭೀ ಕಹತೆ ಹೈ ಇಸ್ಕಿ ಪರಂಪರಾ ಹೈ ಆಪ್ಕೋ ಮಾಲೂಮ್ ಹೈ ನಾ ನಾರಾಯಣಂ ಪದ್ಮಭವಂ ವಸಿಷ್ಠಂ ಶಕ್ತಿಂ ಚ ತತ್ಪುತ್ರ ಪರಾಶರಂ ಚ ವ್ಯಾಸಂ ಶುಕಂ ವ್ಯಾಸ ಆಯಾ ನಾರಾಯಣ ಸೇ ಆಯಾ ಪೂರ್ಣಿಮಾ ತೋ ಹರ ಮಹೀನಾ ಮೇ ಆತಾ ಹೈ ಪರಂತು ಉನ್ಕೆ ಸಾಥ್ ಗುರು ನೀ ಲಗ್ತಾ ಹೈ ಆಜ ಇಸ್ ಪೂರ್ಣಿಮಾ ಕೆ ಸಾಥ್ ಕ್ಯಾ ಲಗ್ ಗಯಾ ಇಸಿಲಿಯೇ ಇಸ್ ಪೂರ್ಣಿಮಾ ಕಾ ವಿಶೇಷತಾ ಕ್ಯಾ ಹೋಯ್ ಗುರು ಪೂರ್ಣಿಮಾ ಹಾನಿ ವ್ಯಾಸ ಪೂರ್ಣಿಮಾ ಕಾ ಹೋ ಗುರು ಪೂರ್ಣಿಮಾ ಕಾ ಹೋ ಹಮಾರೆ ಸ್ವಾಮೀಜಿ ಜೊ ಹೈ ನಾ ಇನ್ಕಾ ಅಭಿ ಮೋಹಂತ ಹೋ ಗಯಾ ಮೋಹಂತ ಬಂಗಾಲ್ ಮೇ ಮೆಹಂತ ಕೋ ಮೋಹಂತ ಕಹತೆ ಮೋಹಂತ ಸಮಜತೆ ನಾ ಜಿನ್ಹೊನೆ ಮೋಹ ಕೋ ಅಂತ ಕರ್ ದಿಯಾ ಅಭಿ ಬತಲಾಯಾ ಇಸ್ ನಗರಿ ಮೇ ಜೊ ಆತಾ ಹೈ ನಾ ವೋ ನಹೀ ಜಾತಾ ಕ್ಯೋ ಇಸ್ ನಗರಿ ಕಾ ನಾಮ ಮೋಹಮಯ ನಗರಿ ಆರ್ ಮೋಹ ಕೋ ಜಿನ್ಹೊನೆ ಅಂತ ಕರ್ ದಿಯಾ ಖತಮ್ ಕರ್ ದಿಯಾ ಉನ್ಕಾ ನಾಮ ಮೋಹಂತ ಮೋಹ ಅಂತ ತೋ ಬಂಗಾಲ ಮೆಹಂತ ಕೋ ಮೋಹಂತ ಕಹತೆ जो बंगाल में गया होगा उनको पता होगा जैसे देखो मारवाड़ में गुरु को गोरू कहते क्या बोलता है गोरू जी बोलता है और बंगाल में गुरु किसे बोल रहे जानते हो गाय का गुरु बोल रहा है ये शब्दांत राज नहीं बात ऐसे एक गुरु हमारे काशी में भी होते हैं काशी में गुरु है ना वहां का गुरु की परिभाषा अलग है तो आप लोग जानते ही हो काशी गुरु उनका नाम काशी गुरु ऐसे बंबई वाला को क्या बोलते मामा बंबई का मामा काशी का काशी गुरु दिल्ली का दादा सब देश के सब प्रांत के अलग अलग परिभाषा हानी बात तो यहां हमारे यहां जो है ना शास्त्र में तीन प्रकार के गुरु बतलाया हमारे बाबा जी है ना बाबा जी ने जो परंपरा बतलाया ब्रह्मचारी नहीं है संस्कार सोलह संस्कार से शुरू किया गर्भाधान संस्कार सिमंतनी संस्कार जन्मदाता संस्कार से लेकर के ब्रह्मचर्य आश्रम फिर वानप्रस्थ आश्रम तक पहुंचा दिया सन्यास आश्रम में नहीं गया क्यों अगर वहां तक जाएगा तो हमको सन्यास लेना पड़ेगा इसीलिए हमारे यहां तीन गुरु होते हैं नोदक बोधक और मुक्षदक एक नोदक गुरु है नोदक गुरु तो हमारे बाबा जी जो है नोदक गुरु के विषय में बतलाया नोदक माने प्रेरणा देने वाला गृहस्थ आश्रम में गुरु होता है नोदक हाँ वो जो बतलाया ना बाबा जी ने अभी एक होता है बोधक वेद का ज्ञान देने वाला वेद का ज्ञान देने वाला और एक होता है मोक्ष को देने वाला, मोक्ष का गुरु। तो नोदक और बोधक तत्व पहुंच जाते हैं। बोधक गुरु में भगवान श्री कृष्ण महाराज जी आ गया, अर्जुन को उपदेश दिया। अर्जुन ने कहा, कार्पण्य दोष उपदस्त स्वभाव हम पृच्छामि त्वं धर्म सम्मूढ चेता जस श्रेयसा निश्चितम ब्रूहि शिष्यस्ते हम साधिवं त्वं प्रपन्न। मैं आपका शिष्य हूं, आप मेरे को उपदेश कीजिए। कहां पर बोल रहा है? एकांत में, कमरा में, मंदिर में, लड़ाई के मैदान में बोला। तो लड़ाई के मैदान उपदेश देने के लायक है क्या? जहां शस्त्रों का झंकार हो रहा, हाथी का सिंगार हो रहा है, घड़ों का घोड़ाओं का हिनीनाट हो रहा है, बैंड बाजा बज रहा है, युद्ध बाजा बज रहा है, उस अवस्था में अर्जुन कहता मुझे ज्ञान दो, उपदेश करो। तो वहां उपदेश दिया भगवान ने अर्जुन को। क्यों? अर्जुन को आगे चल करके भगवान ने कहा, तद्विद्धि प्रणिपाते न परिप्रश्न न सेवा उपदेशन्ति ते ज्ञानम ज्ञानिन तत्वदर्शिन ज्ञानिन तत्वदर्शिन। केवल ज्ञानी भी बतलाया नहीं भगवान ने, केवल तत्वदर्शी भी नहीं बतलाया। तो आप कहोगे ज्ञानी या तत्वदर्शी में अंतर क्या, भेद क्या है? ज्ञानी शास्त्र का ज्ञान है, श्रोत्रिय को ज्ञानी कहते हैं। जो श्रोत्रिय है ना, श्रुति को जानने वाला, श्रुति को जानने वाला का नाम क्या है? ज्ञानी। और तत्व को जानने वाले तत्वदर्शी, हाँ तत्वज्ञानी। ये दोनों विशेषणों से विशिष्ट जो गया होगा उनके पास जाओ, वो तुमको उपदेश करेगा। कब जाएगा? तो श्रुति निर्देश देती है, परीक्षा लोकान कर्म सिद्धान ब्राह्मणों निर्वेद माया नास्ती अकृत अकृत न स गुरु में भी अभिगत समित पाणी श्रोत्रिय ब्रह्मनिष्ठ। श्रोत्रिय ब्रह्मनिष्ठ गुरु के पास जाने के लिए श्रुति निर्देश देती है। गुरु कैसा होना चाहिए? गुरु का लक्षण बतला रहा है। अभी कोई गुरु का कोई लक्षण आपने सुना? गुरु घंटाल गुरु है, फलाना गुरु है, फलाना गुरु है, सुना ना अभी तक? हाँ, गुरु घंटाल भी गुरु का लक्षण है, बता दिया ना। परंतु ऐसा गुरु श्रुति नहीं बतलाती है। श्रुति कहती है श्रोत्रियम ब्रह्मनिष्ठम गुरु में भी अभिगच्छत। जो श्रुति को भी जानता हो और तत्व में निष्ठा भी, ऐसा कौन है? कब मुक्षद गुरु। जैसे देखो महाभारत की एक कथा है, आप लोग सुने होंगे हजारों बार। जिस दिन अश्वत्थामा ने प्रतिज्ञा की, आज मैं अर्जुन को रथ और घोड़ाओं को मार करके समाप्त कर दूंगा, यह बात भगवान अंतर्यामी श्री कृष्ण महाराज जानते थे। उन्होंने प्रातःकाल प्रतिज्ञा किया, संकल्प किया, आज रथ रथी घोड़ा जैसे मैं ले जा रहा हूं लड़ाई के मैदान में, वैसे मैं उसको वापस शिविर में लाऊं, जैसा का वैसा। सत्य संकल्प भगवान श्री कृष्ण महाराज ने रथ को लेकर के लड़ाई के मैदान में गया। दिन भर लड़ाई हुई, अर्जुन के रथ के ऊपर अश्वत्थामा ने ब्रह्मास्त्र मारा। ब्रह्मास्त्र के द्वारा रथ और घोड़ा सबको जला करके भस्म कर दिया। परंतु रथ और घोड़ा जैसा का वैसा था देखने में, भस्म नहीं हुआ। देख दृष्टि से, दृश्य प्रत्यक्ष दृष्टि से, चर्मचक्षु से। सायंकाल में जब रथ को शिविर में लाया, भगवान ने अर्जुन से कहा, अर्जुन अब रथ से तुम उतरो। अर्जुन ने कहा, प्रतिदिन तो आप ही रथ से पहले उतारते थे, आज हमको क्यों बोल रहे हो? बोले, रहस्य में बाद में बतलाऊंगा, तुम पहले उतरो, पहले उतरो आप। अर्जुन को समझ में बात नहीं आई। अर्जुन रथ से उतरा, उतारने के बाद में भगवान उतारा। भगवान के उतारते रात भस्मीभूत हो गया। अर्जुन का क्या मामला, क्या ऐसा कैसे हुआ? भगवान ने कहा, अर्जुन हमको मालूम था कि आज अश्वत्थामा ब्रह्माश्रा मारेगा, तुम्हारे रथ और घोड़ा को मार करके भस्म करेगा, भस्म कर देगा। मैंने सच्चा संकल्प करके रथ को ले गया और सच्चा संकल्प से रथ को वापस लाया। जिस समय अश्वत्थामा ने ब्रह्माश्र या ब्रह्माश्र मारा, उसी समय रथ जल करके भस्म हो गया। ठीक इसी प्रकार कहते हैं, ये जो संसार है रणभूमि है, संसार रूपी रणभूमि में जो जीवात्मा रूपी जो रथी है, शरीर रूपी रथ पर बैठ करके लड़ाई के मैदान में जाते हैं, तब सत्य संकल्प रूपी जो बुद्धि रूपी सारथी है, भगवान श्री कृष्ण महाराज है, उनके सत्य संकल्प से रथ जैसा का वैसा रहता है। परंतु गुरु के समीप जो जाकर के गुरु रूपी अश्वत्थामा जिस समय ब्रह्माश्र मानता तत्त्वमसि महावाक्य का श्रवण कराता है, वेदांत वाक्यों का श्रवण कराता, उसी समय इसको तीनों शरीर जल करके भस्म हो जाता है, इंद्रिया रूपी घोड़ा भस्म हो जाता है, मान रूपी लगाम भस्म हो जाता है, परंतु देखने में जैसा का वैसा है। ये जो बैठे हैं देखते हो ना, ये इन लोगों के सब तीनों अवस्था, तीनों शरीर, मान बुद्धि इंद्रिया सब जल करके भस्म हो गया है, परंतु देखने में आपको जैसा बका वैसा दिखता है। क्यों? गुरु के द्वारा प्राप्त किया ब्रह्मास्त्र महावाक्य का। तो महावाक्य का श्रवण जिस समय इन्होंने किया, उस समय उसे संसार बाधित हो गया सब, परंतु प्रारब्ध कर्म के संकल्प है ना, प्रारब्ध कर्म रूपी जो संकल्प है, ये संकल्प जब तक है वो तब तक रथ रथी सारथी इंद्रिया घोड़ा ये सब जैसा का वैसा देखेगा, वास्तव में ये सब नहीं है। ऐसे गुरु के पास जाओगे, गुरु जिस समय तुमको महावाक्य का उपदेश करेगा, उस समय तुम्हारा जो है ना संसार का बंधन निवृत्त हो जाए। क्यों? उस अवस्था में तुम्हारे जो है ना अविद्या रूपी जो ग्रंथि है, अज्ञान रूपी ग्रंथि है, जड़ चेतन का जो ग्रंथि है, वो ग्रंथि उसी समय भस्म हो जाएगा, खोल जाएगा। इसीलिए शास्त्रकार कहते हैं मोक्षद गुरु अलग है, मुक्ति देने वाला गुरु अलग है, महावाक्य श्रवण करने वाला गुरु अलग है, विद्या देने वाला गुरु अलग है, वो संसार का व्यवहार सिखाने वाला गुरु अलग है। व्यवहार सिखाने वाला गुरु का नाम है नोदक, प्रेरणा देने वाला, श्राद्ध कराने वाला, विवाह कराने वाला, सत्यनारायण की कथा कराने वाला, ऐसा है कौन सा गुरु? ये नोदक गुरु है, नोदक। और वेद अध्ययन कराने वाला गुरु बोधक गुरु, वेद का अध्ययन करे, ओम सहस्र श्री का गुरु का सहस्राक्ष सहस्र पात ऐसे सिखाएगा, इस गुरु का नाम बोधक गुरु है। उपात्त विद्या गुरु दक्षिणार्थी कोत्स प्रबद्धि भरदंतु शिष्य, कोत्स नाम का एक शिष्य था भरदंतु का, कोत्स क्या कोत्स कोत्स 14 विद्या सीखी, 14 विद्या, 14 विद्या के अध्ययन करने के बाद में सब विद्यार्थी को संस्कार करा दिया, सबको समावर्तन करा दिया, सब चले गए। परंतु कोत्स कहते हैं, गुरुजी आप हम से कुछ दक्षिणा ले। बोले तू गरीब है, तेरा सेवा ही मेरा दक्षिणा है, और कुछ नहीं चाहिए हमको। बार बार जब हट किया, गुरुजी ने कहा 14 विद्या का पढ़ा तूने, 14 लाख सुवर्ण मुद्रा ला, कितना जा एक नहीं है नया कड़ी पैसा, वहां गुरुजी 14 लाख सुवर्ण मुद्रा मांग ले तो शिष्य दुखी होगा कि सुखी होगा? बोलो दुखी होगा नहीं, वो सब प्रसन्न होगा, खुश हो गया, हम सबसे ज्यादा दक्षिणा मेरे से मांग, मैं दूंगा। कहां से लाएगा? तो तो राजा रघु के पास पहुंचा। राजा रघु उन दिनों में सर्वस्व दान कर दिया, सब कुछ दान कर दिया, मृण्मय पात्र लेकर के बैठा है। पूछ गया कुछ, आइए आइए आपका स्वागत है, ब्रह्मदेव आपका स्वागत है, स्वागत किया। और वो देखता है हाँ, अरे तो सब मिट्टी का पात्र है, मिट्टी के पात्र के द्वारा मेरा स्वागत कर रहा है, मैं इनसे सुवर्ण मुद्रा लेने के लिए आया हूं। राजा रघु पूछते हैं क्या सेवा करूं, बोले कुछ नहीं हम तो चलते हैं। बोले ऐसे कैसे आया, राजा के पास आकर के कृष्ण हस्त न कोई गच्छित हो, खाली हाथ कोई नहीं जाता। बोले नहीं हमने कुछ नहीं चाहिए। बोले नहीं चाहिए तो आए क्यों, बोले जिस उद्देश्य से आया उद्देश्य यहां पूरा होने वाला नहीं। बोला उद्देश्य बताइए तो सही। बोले राजा मैं गुरु से विद्या पढ़े, गुरु जी ने मना किया तो कोई दक्षिणा अक्षिणा नहीं देना, मैं बहुत हट किया, हट करने के बाद में गुरु जी ने कहा तू 14 विद्या पढ़ा है, 14 विद्या का 14 लाख सुवर्ण मुद्रा ला। तो मैं बड़े उत्साह के साथ आपके पास आया, पर यहां देखा मिट्टी के पात्र से आप हमारा जो है ना अर्घ्य दे रहे हैं, तो मैं यह क्या सोना का मुद्रा मांगू। बोले ठहर जाइए, अभी भी राजा रघु के हाथ में धनुष बाण है, हा? राजा रघु के हाथ में धनुष बाण है, चिंता मत करो, प्रातःकाल आप ले जाना। राजा रघु ने खजन जी से कहा, सेनापति जी से कहा, सेना तैयार करो, कुबेर पर आक्रमण करना है, चढ़ाई करनी है। यह बात सुनते ही कुबेर ने रातों रात खजाना भर दिया। प्रातःकाल खजन सी आकर के महाराज आपका खजाना तो सुवर्ण मुद्राओं से भर गया है। राजा आकर देखता है, कोच के बुलाता है ले जाओ सब। ओ ब्राह्मण, कैसा ब्राह्मण था, बोले हमको केवल 14 लाख चाहिए, एक पैसा भी नहीं चाहिए ज्यादा। बोले तुम्हारे नाम पर ही आया, तुम्हारे ही अधिकार है, ये हमारा नहीं है, राजा का नहीं है, ये तुम्हारे नाम पर आया इसीलिए इसका अधिकार तुम्हारा है। आरो ब्राह्मण कहते हैं ये हमारा अधिकार नहीं, हमारा केवल 14 लाख का संकल्प है, अभी करना कि हमको देता तो है, जो भी कहते तुम ले जाओ उठाओगे तो छोड़ करके आता क्या छोड़ करके आता, परंतु उसने उठाया नहीं। आखिर में विद्वानों को बुला करके निर्णय किया इसको क्या करना चाहिए, तो 14 लाख उनको दो, बाकी सब पृथ्वी में गाड़ दो। ऐसे शिष्य थे गुरु दक्षिणा देने के लिए, आज वो गुरु की परंपरा है, शिष्यों की परंपरा है, त्याग की परंपरा है।
3: अभी पुस्तक का भी मर्जी करना है,
2: हाँ अभी पुस्तक का ही प्यार करना है। आप पुस्तक रूप धन आया, आप लोगों को थोड़ा दाम में दे रहे हैं, छीन झपटी नहीं करना, क्रम से लाइन लगा करके ले लेना का है, कल के लिए नहीं रखना, अभी ले जाना, न कल फिर समय बदल जाएगा। आज का जिसका
3: अच्छा बोला आज का ही है, बता रहे
2: हाँ अच्छा चलिए। देखो हर साल आते हैं पुस्तक यहाँ, हाँ नया नया पुस्तक, नया नया ये किताबें हैं। देखो इसमें एक ऐसा भिक्षुक है स्वामी शंकरानंद जी, जिनके प्रशंसा महाराज जी ने बहुत पुस्तकों में लिखा, बहुत पुस्तकों में है इनका ये प्रशंसा। भिक्षु है, भिक्षु भिक्षा करने खाने वाला, मधुकरी करके खाने वाला, परंतु विद्वान, प्रकांड विद्वान थे, हाँ जिनका प्रशंसा, जिनका श्रेय महाराज जी ने बहुत बार बहुत पुस्तकों में लिखा है। ये आप लोग कितना में मिलेगा मालूम है, कितने का
4: 20 का है आज 10 का मिलेगा।
2: ये देखा, 20 का है 10 का मिलेगा, 10 नहीं 10, एक 10 होता है, एक 10 होता है, कितना में मिलेगा? 10 से 10 रुपया। लेना, जीवन सफल हो जाएगा। ऐसा महापुरुषों का लोक दर्शन में कहा तो महापुरुषों का चरित्र चिंतन करने से ये इस लोक परलोक के सब जो है ना कामनाएं मिट जाती है। क्यों? अभ्यास वैराग्याभ्याम तो निरोधा, मन को निरोध करने के लिए अभ्यास वैराग्य चाहिए। तो महापुरुष को चरित्रों का अभ्यास करोगे, मनन करोगे, फिर भी संसार से वैराग्य हो जाएगा। अरे ऐसा नहीं, बुढ़ापा में वैराग्य होगा क्या होगा? अभी वैराग्य होने वाला नहीं है, जो वो वैराग्य अभी बचपन में होता है, जवानी में होता है, बुढ़ापा में नहीं होता है। कितना भी धक्का देगा ना तो घूम फिर करके चले जाओगे। यहाँ एक नाना नानी यह बगीचा है तो धक्का दिया घर से तो नाना नानी में जाओगे, तो नाना नानी में बैठ करके शान को टुक टुक टुक टुक टुक टुक करके भेद चले आओगे। ये देखो, ये मेरे भिक्षु। दूसरा है ईश्वर दर्शन, बाहर जाने की कोई जरूरत नहीं है, हरिद्वार ऋषिकेश बद्रीनारायण जाने का कोई जरूरत नहीं है। मैं हूं नारायण में, तू आया बद्रीनारायण में, भगवान पूछते तू यहां क्यों आया? मैं तो नर में हूं और तू ना आया बद्रीनारायण में? नहीं आना, जहां बैठे हो, जहां सोए हो, जहां लेटे हो, हुआ देखो, हम तुम्हारे साथ आए। ईश्वर दर्शन हो गया, ईश्वर दर्शन हुआ कि नहीं? अरे अरे, यहां तक कम से कम बोलिए हो गया। ईश्वर दर्शन करो, ये कितने का है ईश्वर दर्शन? कितना सस्ता है जानते हो?
4: 10 का ये भी है।
2: 10 रुपया में ईश्वर दर्शन होगा, वहां जाओ ना 500 रुपया 1000 रुपया देकर लाइन खड़ा हो, लाइन में खड़ा रहना पड़ता है। और यहाँ 10 रुपया से ईश्वर दर्शन हो जाता है। अभी तक यहाँ तो ईश्वर दर्शन 10 रुपया में भी नहीं, नीचे जाओगे 10 रुपया, यहाँ तो फुकट का हो गया। और एक दूसरा ले, आनंद उल्लास। हाँ, ये आनंद उल्लास है, ये कितना 20 का है?
4: ये 30 का है।
2: अरे बाबे, देखो पहले इसका दिखाना था देता ना, 30 वाला। अब ये 30 का है तो 30 दिन में आपको 30 भाषण, 30 प्रसंग आप पढ़ लेना, धीरे धीरे पढ़ना। एक दिन पढ़ोगे सिर दर्द करेगा, एक दिन में कोई ग्रंथ पढ़ते ना सिर दर्द हो जाता है। तो दो दो चार चार लाइन एक एक पेज करके पढ़ना, ये आनंद ही आनंद में मिलेगा। सुख और आनंद में अंतर है, याद रखना। तुम सुख चाहते हो आनंद चाहते हो? ये तो बोला आनंद चाहते हैं। सुख है विनाशी, आनंद है अविनाशी। तो सुख चाहिए कि हमको आनंद चाहिए? तो आनंद चाहिए तो पुस्तक जरूर लेना, है नहीं बात? ये आनंद उल्लास। अभी क्या करना है, हो गया।
5: Om Namah Shivaya. You're listening to Shaivam.org radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
6: Om Namah Shivaya.
1: You are listening to Shaivam.org radio, the 24/7 spiritual channel from Shaivam.org.
6: Om Namah Shivaya.

0: రేడియో సర్వీసెస్. ఓం నమః శివాయ.
1: ఓం నమః శివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం.org, ద నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇస్ శివ స్తోత్ర. ఇన్ దిస్ యు ఆర్ అబౌట్ టు లిజన్ శంకర సదాశివ ప్రెసెంటెడ్ బై రమీలా మాణిక్. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ్.

ేవాచ్చ్రవీర్ సంచదరోజనయన్ ప్రజాపతిర్వేషదోతాపతి ప్రజాయతే జయ స్వాహే యుద్ధేన జుభోతి ఆత్మీరవజాయ

సంవత్సరస్సుగోరోగంవత్సరేవృష్టాయాగమేర్మంగిరమాన్ పక్ష్యామే ఛందస్ ఇచ్చ

ేనగ్రహ్యమాణ సద్భవతారమ్మనదానృత్యాహమయేషుడాత్ పశుబంధమే ప్రసత్తారభ్యప్రదనుభవతి పశుబంధస్ దృష్టస్థిర్తే సోకామేణ సౌమ్యమరగం సదేతి సరేతం సప్తహోదారమవశ్యత్మ

సద్గ్రహత్యర్గ్రహస్తం దేక్షిశ్రవాణ సప్తహోదారం మనసానుసృత్యాహమీయే భుజాద్ సౌమ్యమేవాద్భరగం దత్తారభ్యతమే.

0: శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ శ్రీ రుద్ర నమక మంత్రాల్లో మూడవ అనువాకాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. రెండవ అనువాకంలో జగతాంపతయే జగత్పతి జగదీశ్వరుడు అయిన పరమేశ్వరుడు ఈ జగత్తులో ఒక్కొక్క దానియందు ఏ విధంగా తన పతిత్వాన్ని చూపిస్తూ ఉన్నాడనే దాన్ని పరిశీలించగా, మూడవ అనువాకంలో ఘోర రూపములైన చోర రూపాలలో పరమేశ్వరుడు పతిగా ఉన్నటువంటి వాడని, స్థాయూనాం పతయే నమః స్థేనానాం పతయే నమః తస్కరాణాం పతయే నమః కులుంచానాం పతయే నమః ఇలాగ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాం. ముష్ణతాం పతయే నమః వీళ్ళందరూ దొంగలలో ఉన్న రకాలు అని వివరించి మొత్తంగా స్వామి ఏంటంటే పెద్ద దొంగ అని తేల్చాను నిన్న కూర్చొని. దొంగల నాయకుడు ఆయన అని ఇక్కడ పతయే అనే శబ్దంలో నాయకుడు అని చెప్పిన దాని యొక్క అంతరార్థం ఏంటి అంటే వారిని కూడా శాసించువాడు అనే విషయం మనం అందులోంచి తీసుకుంటే చోరాదులని నిగ్రహించగలిగేటువంటి ప్రభువు వంటి వాడు. ఒక ఊళ్ళో దొంగతనం జరిగింది. ఈ దొంగల్ని శిక్షిస్తాడు రాజు. నన్ను శిక్షించే అధికారం నీకేముంది అని దొంగ అడగడే, ఎందుకంటే నేను రాజుని గనక. ఎవరికి రాజువి? నాకు రాజువా అంటే నీకు కూడా నేనే రాజుని అంటాడా లేదా? చోరులకు కూడా ఆ దొంగే రాజు, కనుకనే ఆ రాజు వేసిన శిక్షని చోరుడు అంగీకరించవలసిందే. ఆ కారణం చేత ఈ జగత్తులో అందరికీ ప్రభు అయినట్లు దొంగలకు కూడా ఆయన ప్రభు. అది మనం తెలుసుకుంటే ఈ దొంగలు అనే వాళ్ళని నిగ్రహించగలడు. ఎలా నిగ్రహిస్తాడు? సర్వబుద్ధి శాసకుడు పరమేశ్వరుడు, సర్వబుద్ధులని శాసించేటటువంటి వాడు గనక. ఇప్పుడు మనం లోకంలో నానా యాత్రలు పడుతూ ఉంటాం కడుపు నింపుకోవడానికి. వాడిని వెళ్ళి పొగడాలి, వీడిని వెళ్ళి పొగడాలి, కాబట్టి ఉదయం ఈశ్వరుడు ఆరాధన చేసుకోరా అంటే నాకు టైం లేదండి, ఫలానా వాడు అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం స్తోత్రం చేయాలని. ఆ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడే కూర్చుని అది భగవంతుడికి స్తోత్రం చేస్తే వాడు మన ఇంటికి వచ్చి తలుపు తట్టి ఇవ్వాల్సింది ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే సర్వబుద్ధి శాసకుడు ఆ పరమేశ్వరుడు. అందుకే సృష్టిలో ఈశ్వరారాధన కోసం ఏ పనినైనా వాయిదా వేయచ్చు, కానీ మిగిలిన పనుల కోసం ఈశ్వరారాధన మాత్రం వాయిదా వేయరాదు. ఇది విషయం. సర్వబుద్ధి శాసకుడైన ఆ పరమేశ్వరుడు నీ మీదకి కత్తి ఎత్తే వాడిని కూడా ఆ కత్తి కింద పెట్టి కాళ్ళ మీద పడి దండం పెట్టేటట్లు చేయగలడు. వాడు బుద్ధిలో కూడా ఆయన ఉన్నాడు గనక. ఆ కారణం చేతనే ఇక్కడ దొంగల నాయకుడైన రుద్రుడికి కూడా నమస్కరిస్తున్నామంటే సృష్టిలో మనం చూస్తున్న ఘోరమును అఘోరమును శాసించేవాడు పాత్రం ఒక్కడే శివుడే. అందుకే ఘోరమును మనల్ని బాధించకుండాను అఘోరమును మనకు ఆనందం కలిగించేటట్లుగాను మార్చగలిగే శక్తి ఆయనకే ఉన్నది. అంతెందుకండి మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు కుక్క మీద వచ్చి పడింది అనుకోండి భయపడతాం మనం. భయపడితే వెనకాల నుంచి ఏ టామీలారా అన్న పిలుపు వింటే ముందు ధైర్యం మనకి, ఎందుకంటే ఆ కుక్కకి ప్రతి ఒక్కడు లోపల నుంచి వస్తున్నాడు. ఇప్పుడు అమ్మయ్యా గేట్ దగ్గర నిలబడచ్చు మనం, లేకపోతే పారిపోవడమే. ఆయన వచ్చి పట్టుకుని లాగి కడతాడు. ఆ కుక్క ఆయన మాట విని కట్టుబడింది, అదే పట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తే వస్తుందా? అదే విధంగా మనం అయితే దాన్ని ఎందుకు పెట్టుకున్నాడు? దాన్ని ఈ రక్షణ కోసం అక్కడ పెట్టబడినది. అలాగే ఈ వ్యవస్థలో కూడా ప్రతి దానిని ఆయన శాసించగలడు. అందుకు ఆయన కానీ పక్కనుంటే ఘోరం కూడా అఘోరమైపోతుంది. కాటు వేస్తుందేమో భయపడి పారిపోయే పాము ఆయన మెడలో ఉండగా చూస్తే నమస్కారం పెడుతున్నాం, ధైర్యంగా ఆయన దగ్గర కూర్చుంటున్నాం. అందుకు ఘోరము అఘోరము కూడా ఈశ్వరునివే అని తెలియగలిగేవాడు దేనికి భయపడడు. అది ఆ అభయం కల్పించడానికే రుద్రం మనకి పాఠం నేర్పుతున్నది ఇక్కడ. అలాంటి ఆ పరమేశ్వరుడు నిజంగా దొంగగా అనుగ్రహించమని మనం ప్రార్థించాలి. ఏ స్థాయిలోనైనా, ఇప్పుడు నేను మీకు వివరించిన స్థాయి అంతా లౌకిక ప్రయోజనాలను నెరవేర్చే స్థాయి. ఈ స్థాయిలో కూడా ఈశ్వరుణ్ణే ఉపాసించాలి. ఆధ్యాత్మికంగా మనం ఆలోచించగలిగితే అసలు పెద్ద దొంగ అని తెలుసుకుంటే దొంగ ఏం చేస్తాడు? వీలైనంత దోచుకుంటాడు. ఇంకా ఏవైనా దాచేవా అని అడిగి మరీ దోచుకుంటాడు, అవునా లేదా? అన్నీ దోచుకుని తనని మాత్రం ఎవడైతే మిగులుస్తాడో వాడే గొప్ప దొంగ అండి. ఇంకా ఏదైనా మిగిల్చాడంటే వాడు పెద్ద దొంగ కాదు. అందుకు దొంగ అంటే ఏమిటో నిన్న నిర్వచనం చెప్తూ నీది కానిది నీ దగ్గర ఉంటే ఆయన తీసేస్తాడన్నాం. నీది కానిదంటే ఆత్మేయతరము. ఆత్మేయతరమైనటువంటి ఏ అజ్ఞానమంతా పేరుకుపోయి మన చుట్టూ బరువు లేపి అసలు మనమేమిటో మర్చిపోయే స్థితికి వచ్చేసిందో, అదేవిధంగా ఈ ఆత్మేయతరములైన అజ్ఞానములన్నీ తొలగించి కేవలము అతడిని మాత్రమే మిగిల్చి, అతడిని మాత్రమే మిగిల్చినప్పుడు అప్పుడు అతడికి తెలుస్తుంది రెండు లేదని, మిగిలింది నువ్వు ఒక్కడవే అని.
1: ఇదే దొంగలందరిని ఏలే దొర ఇతడు పెద్ద దొంగ, ఏమి మిగులకుండా దోచి ఇతడే మిగులు దొంగ. అది విశేషం. ఏమి మిగలకుండా ఆయన ఒక్కడే మిగులుతాడు. ప్రళయకాలంలో కూడా అదే చేస్తున్నాడు, మొత్తం తీసేస్తాడట. ఆయన ఒక్కడు మాత్రం ఉంటాడు, శాశ్వతమైనటువంటి వాడు. అందుకు అటువంటి దొంగ ఆ శాశ్వతత్వాన్ని ఇవ్వగలిగేవాడు ఆయన ఒక్కడే. గనుక ఆ హరిని హరుణ్ణి, ఆ చోరుణ్ణి మహాచోరుణ్ణి మనం ఆశ్రయించుతూ ఉన్నాం. అటు తర్వాత ఆ ఘోర రూపములతో శిక్షించేటప్పుడు ఆయుధములు ప్రయోగించే వాళ్ళని వర్ణిస్తూ ఇషుమద్భ్యో ధన్వా విభ్యశ్చవో నమః, ఆతన్వానేభ్య ప్రతి దధానేభ్యశ్చవో నమః, నమ ఆయచ్ఛద్భ్యో విసృజిభ్యశ్చవో నమః, నమోస్యద్భ్యో విద్యద్భ్యశ్చవో నమః. ఈ మంత్రములు ఏం చెప్తున్నాయంటే మనకి పరమేశ్వరుడు ఆయుధాలు ప్రయోగించుతున్న తీరుని చెప్తాయి. మనం ఈ మంత్రాన్ని భావన చేస్తూ ఉంటే ఈశ్వరుని యొక్క ఒక స్వరూపం వస్తుంది. అది త్రిపురాసురాది రాక్షసుల మీద స్వామి ధనస్సు ఎక్కుపెట్టినప్పుడు ఎలా ఎక్కుపెడుతున్నాడు అనే సొగసుగా మనం దర్శించవచ్చు. ఇషుమద్భ్యో ధన్వా విభ్యశ్చవో నమః. ఇషువులు అంటే బాణములు, అవి పట్టుకున్నాడు, ధనస్సు పట్టుకున్నాడు. ఆ రెట్టి పట్టుకున్న తర్వాత ఏం చేశాడు? ఆతాన్వానేభ్య ప్రతిదధానేభ్య అంటే ఆతన్వానేభ్య అంటే ధనస్సుని అమర్చుతున్నటువంటి వాడు ఆ ధనస్సుకి అల్లెత్రాటిని బిగిస్తున్నట్ట. ఆయన దేన్ని బిగిస్తున్నాడు మనం ఆలోచిస్తే, ఆ వాసుకి అనేటటువంటి నారిని మేరు పర్వతానికి బిగిస్తున్నటువంటి వాడు. తర్వాత ప్రతిదధానేభ్యశ్చ, ఆ ధనుస్సుకి నారిని బిగించిన తర్వాత బిగించేది బాణం, బాణాన్ని సంధిస్తున్నటువంటి వారు. అటుపై ఏం చేస్తున్నాడు? ఆయచ్ఛద్భ్యః అంటే అల్లెత్రాటిని లాగువాడు ఆ రూపంలో ఉన్నటువంటి వారు. విసృజద్భ్యః అలా లాగి బాణాన్ని విడిచిపెట్టేటటువంటి వారు. ఆ విడిచిపెట్టినటువంటి బాణం ఏదో ప్రయోగించాడండి పాప, ఆయన ప్రయత్నం ఆయన చేశాడండి, కానీ వెళ్లాల్సిన చోటుకి వెళ్ళలేదండి అని ఉండదు ఈశ్వరుడి విషయంలో. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళుతుంది లక్ష్యాన్ని. అందుకే నమోస్యభ్యో, లక్ష్యమును ఉద్దేశించి వెళ్ళినటువంటి బాణం అలా పయనింపజేసేటటువంటి వాడు. విద్యభ్యశ్చ, అలా వెళ్ళినటువంటి బాణాన్ని ఆ లక్ష్యములో గుచ్చుకుని తన పని తాను చేసేటట్లు చేయించేవాడు. ఈ మొత్తం ఈ ఆర్డర్ చూడండి ఇక్కడ ఎంత చక్కగా. అల్లెత్రాటిని బిగించడం, ధనస్సుని బాణాన్ని సంధించడం, చెవి వరకు లాగడం, విడిచిపెట్టడం, అది లక్ష్యానికి వెళ్ళడం, గుచ్చుకోవడం, ఈ క్రమాలంకారం అంటారు దీన్ని. ఆ క్రమంగా జరిగిన పని ఇది. మామూలుగా ప్రయోగించినటువంటి ఒక మహాయోధని వర్ణించడం మాత్రమే కాదు, ఒక కార్యానికున్న అవస్థలన్నీ ఇలా ఉంటాయి. ఒక పని నెరవేరింది అంటే వాడు గురి తప్పుడండి అంటాం. మామూలుగా లోకంలో కూడా మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక పని సాధించాడంటే వాడు అనుకున్న సాధిస్తాడండి, వాడు గురి తప్పడు అన్నాం. గురి తప్పక ముందు అవస్థలు ఎన్నుంటాయి, దాన్ని ఏర్పాటు చేయడం, దానికి తగ్గటివన్నీ సమకూర్చుకోవడం, శక్తి ఎన్ని రకాలుగా పనిచేయాలో చూడండి. దాన్ని ముందు వంచగలిగే శక్తి ఉండాలి, సంధించగలగాలి, దాని మీద ఆ బాణాన్ని పెట్టి లాగే శక్తి ఉండాలి, లాగిన దాన్ని లక్ష్యంపై దృష్టి ఉంచాలి. ఇన్ని ఏకకాలంలో పనిచేస్తే కార్యసిద్ధి అనేది జరుగుతుంది. అలాగే ప్రతి కార్యానికి కూడా సంకల్పం నుంచి ఫలము వరకు కూడా సమర్థత అనేది పనిచేస్తూ ఉండాలి. కొందరికి పాపం సంకల్ప స్థాయిలోనే సమర్థత ఆగిపోతూ ఉంటుంది. ఓహ్ అది చేయించండి, ఇది చేయించండి, ఇది ఎన్ని చెప్తాడో అలా వదిలేస్తే. కొందరు సంకల్ప స్థాయిలో ఆగిపోతుంది, కొందరికి ప్రారంభ స్థాయిలో ఆగిపోతుంది, కొందరు క్రియాస్థానంలో ఆగిపోతుంది, కొందరికి ఫలస్థానంలో ఆగిపోతుంది. కానీ పరమేశ్వరుడు అలా కాదు, సంకల్ప స్థాయి మొదలు ఫలస్థాయి వరకు సర్వ సమర్థత ఈశ్వరత్వం ఉంటే అది ఇక్కడ చెప్పబడుతున్నది. ఆ సంకల్పాన్ని ఆయన ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకంగా వ్యక్తం చేసి జగద్రూపంగా ఫలవంతం చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించగలడు. లక్ష్య శుద్ధి, లక్ష్య సిద్ధి అని ప్రతి కార్యానికి ఉండేటువంటి విషయం. లక్ష్య శుద్ధి అంటే క్లారిటీ అనేటువంటిది, దేన్ని సాధించాలి అనే క్లారిటీ ఉండాలి. కొందరు పాపం అలా వెళ్ళిపోతూ ఉంటుంది, గుడ్డెద్దు చేలో పడ్డట్టు, ఏ పని చేసినా అంతే, ఎందుకు చేస్తున్నాం, దీని ప్రయోజనం ఏమిటి అనే శుద్ధి, క్లారిటీ ఉండాలి, క్లారిటీ ఆఫ్ విజన్. అటు తర్వాత దాన్ని సాధించగలగడం, అచీవ్మెంట్. అందుకే లక్ష్య శుద్ధి, లక్ష్య సిద్ధి. ఈ లక్ష్య శుద్ధి, లక్ష్య సిద్ధికి అనుగుణంగా ఇవన్నీ సజ్జీకృతం కావాలి. ఇది ఒక కార్యం యొక్క పూర్ణ స్వరూపం ఈ మంత్రముల్లో వివరించబడింది. అందుకే రుద్రంలో ఈ మంత్ర ప్రయోగం చేసినప్పుడు కార్యసిద్ధిని సంపూర్ణం చేయగలిగేటువంటి శక్తి దీనిలో ఉన్నది. అదేవిధంగా కొందరు యోగపరమైన వ్యాఖ్యానాన్ని కూడా దీనికి అందజేశారు. మనం ముందే చెప్పుకున్నాం, రుద్రానికి రకరకాల వ్యాఖ్యానాలు చెప్పాలంటే ఒక సంవత్సరం కనీసం కావాలి, ఏవి కల్పితాలు కావు.
0: అన్ని ఉన్నాయి ఇందులో. అది మన యొక్క బుద్ధి వైదగ్ధ్యం అనుకోవద్దు, మన బుద్ధి చమత్కారం అనుకోవద్దు. వేదం చేసిన చమత్కారం, వేదం ఒక మంత్రంలో అలా దట్టించుతుంది, అన్నింటినీ దట్టించుతుంది. నువ్వు ఏ స్థాయిలోకి వెళ్ళినా ఆ మంత్రమే. ఇహానికి కావాల్సిన అన్నం కావాలండి, ఇదే మంత్రం. కాదండి యోగంకి ఇంకేదైనా చెప్పండి, అయితే ఇదే. కాదండి ముక్తికి ఏదైనా చెప్పండి, అయితే ఇదే అంటారు. దేనికైనా ఇదే. అందుకు ఇన్ని అర్థాలు దీంట్లోంచి రావడానికి కారణం, యోగానికి కూడా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అనుసంధానించి మేరువు అనేటటువంటి ఏ వెన్నుదండ ఉన్నదో దాన్ని ఈ ప్రణవ సాధనతో సంధించడం, దాన్ని పరమాత్మయందు లక్ష్యాన్ని సమకూర్చడం, ఈ క్రియ అంతా ఇందులో చెప్పబడినట్లుగా యోగపరమైన వ్యాఖ్యాన్ని ఇచ్చిన వారు ఉన్నారు. అసలు త్రిపురాసుర సంహారం, రుద్రుని యొక్క ధనస్సు, ఇవన్నీ వీటికే సంకేతం. అందుకే మేరు ధనువు, మేరు అంటే ఏదో కాదు, మన వెన్నుదండమే మేరువు. ప్రణవ ధనుహు అన్నారు, ప్రణవమే ధనుస్సు అన్నారు. ప్రణవం అంటే ఆ మేరువును అనుసంధానించి ఓంకారనాదానుసంధానం చేసినప్పుడు అది ప్రణవ ధనువు అయింది. అదే అందుకే ప్రణవమే పరమేశ్వరునికి ధనువు అని వివరించారు. ఇలాగ వేదం చెప్పిన మాటలతోనే ఈ మంత్రాలకు మనం అనేకములైన అర్థములు చెప్పినప్పుడు యోగాదుల్ని సిద్ధింపజేసేటువంటి వాడు, సర్వ కార్యములను వివిధ స్థాయిలలో సిద్ధింపజేసేవాడు పరమేశ్వరుడు. అంటే సంకల్పానికి కావలసిన సమర్థత, జ్ఞానానికి కావలసిన సమర్థత, క్రియకి కావలసిన సమర్థత, ఫలానికి కావలసిన సమర్థత, అన్నీ చేయగలిగేవాడు ఆ పరమేశ్వరుడే. ప్రతి స్థాయిలో కూడా ఈశత్వం ఉండాలి. ఈశత్వం అంటే సమర్థత. ఆ సమర్థత ఆయన నుంచే రావాలి, అందుకే ఈశ్వరుడు అని. ఇది ఏ చిన్నపాటి కార్యానికైనా ఉండవలసిందే. ప్రతి చిన్న పనికి కూడా ఇన్ని సహకరించాలి, ఇన్ని సమకూర్చేటటువంటి ఈశ్వర చైతన్యాన్ని ఇంత అందంగా వర్ణించి మనకు చూపించారు. అటు తర్వాత మనలో ప్రసరించే చైతన్యం ఎలా ఉంటుందని, ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమః, స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః, తిష్టద్భ్యో ధావద్భ్యశ్చవో నమః. ఇవి పడుకున్న వాళ్ళు, కూర్చున్న వాళ్ళు, నిద్రపోతున్న వాళ్ళు, వీళ్ళందరూ రుద్రస్వరూపులే. అయితే మనకిప్పుడు కూర్చొని వింటున్న వాళ్లే కనిపిస్తే బాగుంటుంది, స్వపద్భ్యో కనిపించకుండా. సరే అన్ని చోట్ల ఉంటాయి ఇవి, అన్ని రూపముల్లో ఉన్న రుద్రులకి నమస్కారము అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఈ మూమెంట్స్ కేవలం బయట ఉన్న వాళ్లలోనే కాక ఈ అంటున్న వాడిలోనే ఉన్నాయి. ఈ అవస్థలన్నీ కూడా, నిద్రపోయే అవస్థ, జాగ్రత్త పొందే అవస్థ, కూర్చున్న అవస్థ, నడిచే అవస్థ, ఇన్ని అవస్థలుగా ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి చైతన్య విశేషం చేత ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ సమర్థత కూడా ఈశత్వమే. అందుకే పరమేశ్వరుడు, పరమమైన సమర్థ స్వరూపుడు ఇన్ని రూపములుగా మనలో తన సమర్థతని చూపిస్తున్నాడు. ప్రతిదానికి సమర్థత ఉండాలి, బుద్ధికి సమర్థత ఉండాలి, ఇంద్రియాలకు సమర్థత ఉండాలి. ఆ ఇంద్రియాల్లో వేళ్లకి, కీళ్లకి, నరాలకి, ఆపాద మస్తకం సమర్థత ఉండాలి. ఇందులో దేన్ని సమర్థత లోపించినా ప్రమాదమే. అందుకు ఈ రుద్ర మంత్రానుష్ఠానం వల్ల, రుద్ర అంటే ప్రాణశక్తి స్వరూపుడు అని మొదటి రోజు చెప్పుకున్నాం. ఈ ప్రాణశక్తి శరీరం అంతా ప్రసరించి సరిగ్గా పనిచేయాలంటే ప్రాణావావ రుద్రాహ, ప్రాణములే రుద్రుడు. 10 వాయువులు ప్రాణవాయువులు, 11వదైనటువంటి ఆత్మతత్వం, ఇవి కలిపి 11 రుద్రులు. వీరు సహకరిస్తేనే శరీరంలో ఇవన్నీ ప్రసరిస్తున్నాయి. ఆపాదతల మస్తకము చైతన్యం ఉన్నటువంటిది ఈ కారణ చేతనని చెప్పుకున్నాం. కనుక ఇన్ని మూమెంట్స్ పరిశీలిస్తే మనకు మించిన డాన్సర్ లేదనుకున్నాం. ఇంత డాన్స్ చేయించేవాడు ఎవడు అంటే సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః. పరమేశ్వరుడు యొక్క సర్వక్షేత్రముల స్వరూపాలు, సర్వరూపములు, సర్వ అవతారములు కూడా రుద్రంలో ఉన్నాయి. రుద్రంలో ఉన్న మంత్రముల్లోంచే ఈశ్వర స్వరూపాలన్నీ మనకు గోచరిస్తున్నాయి. అందుకే ఒకరు అన్నారు, ఏమండి నటరాజు నటరాజు శివుడు అంటారే, దానికి వేదముల్లో ఉన్నదా? స్పష్టంగా ఉంది. అది ఇక్కడ ఈ మంత్రముల్లో శివుని యొక్క నటరాజ స్వరూపాన్ని వర్ణించి చూపిస్తున్నాడు. మొత్తం నాట్యంలో కూడా చూపించే భంగిమలన్నీ ఈ మూమెంట్సే, ఈ కదలికల్లోంచే చూపిస్తున్నాడు. అలా పరమేశ్వరుడు విశ్వం అంతా కూడాను నిరంతరం వ్యాపించి కృష్ణవీతాయ ధావతే అని చైతన్య స్వరూపుడై ఉన్న కారణంగా ప్రతి అణువులో సాగేటువంటి చైతన్య నర్తనమే నటరాజ స్వరూపం. ఇది మనం ఒకప్పుడు విస్తృతంగా వ్యాఖ్యానించుకున్నాం. ఈ నటరాజ తత్వం గురించే పాశ్చాత్యులు ఆకర్షితులై దీనిలోనే మొత్తం కాస్మిక్ ఎనర్జీ అనేటటువంటి స్వరూపం ఆవిష్కరింపబడింది. కేవలం నటరాజ తత్వంలోనే పాశ్చాత్యులు చెప్తే వాళ్ళు కాస్మిక్ డాన్స్ ఆఫ్ శివ అని రాయడం మొదలుపెట్టిన తర్వాత పాశ్చాత్యులందరూ కూడా భారతీయతకు సంకేతంగా నటరాజమూర్తిని ఉపయోగించడం మొదలుపెట్టారు. అందుకే మొత్తం ప్రపంచంలో నటరాజ విగ్రహం అనేక చోట్ల మనకు కనిపిస్తుంది. ఆ నటరాజ విగ్రహం సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః. ఇది చాలా గొప్ప మాట. పరమేశ్వరుడికి సభాపతి అని పేరు. ఈ సభాపతి అనే పేరు ద్రవిడ దేశంలో చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు తమిళనాడులో. కారణం ఏంటంటే చిదంబర క్షేత్రం. తమిళమా ఆంధ్రాయ అనేది తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్ర విభజనతో వచ్చింది కానీ మన అంతటిదే ఒకటే భారతదేశం. చిదంబర క్షేత్ర వాసుడైన పరమేశ్వరుడు సభాపతి అని చెప్పబడుతున్నాడు. ఈ సభలు చిదంబరంలోనూ బోర్డు సభలు చెప్తారు. దేవసభ, కనకసభ, రాజసభ, చిత్సభ అని ప్రధానంగా నాలుగు సభలు అక్కడ చెప్పబడుతున్నాయి. ఇవి కాక రత్నసభ, ఇలాంటి సభలు మిగిలిన క్షేత్రాల్లో ఉన్నాయి. మధురైలో రత్నసభ ఉందిట, అక్కడ మధ్యాహ్నం పూట నాట్యం చేస్తారట పరమేశ్వరుడు. ఇదో విశేషం. ఇలాగ కొన్ని కొన్ని క్షేత్రముల్లో చెప్పబడ్డాయి. అలాగే త్యాగరాజస్వామి వారు కొలువు తీరినటువంటి అంటే త్యాగేశ్వరుడు అనేటువంటి త్యాగరాజేశ్వర స్వామి ఉన్న పంచరథ క్షేత్రంలో స్వామివారు అక్కడ అజపా తాండవమూర్తిగా అక్కడ నాట్యం చేస్తున్నాడు. ఇలా వివిధ సభల్లో స్వామి నాట్యం చేస్తాడు. ఎవరైనా సరే డ్యాన్స్ అనేది ఎక్కడ పెడతారు? సభలోనే పెడతారు కదండి. సభలో పెట్టినప్పుడు అందరూ చూసి ఆ నాట్యాన్ని ఆనందిస్తూ ఉంటారు. అప్పుడు ఆ సభలో కూర్చున్న వాళ్ళందరూ ఏమవుతున్నారు? ఆ పరమేశ్వరుడితో తన్మయం చెందిపోతున్నారు. అక్కడ ఒక మహాచైతన్యమూర్తి అయిన శివుడు నాట్యం చేస్తుంటే ఆ నాట్యాన్ని చూసి ఆనందించే చైతన్యం ఏమైంది? మళ్ళీ ఆలోచించూడండి. ఇక్కడ ఆ చైతన్యం కూడా ఈశ్వరుడే. ప్రదర్శింపబడే వస్తువులోనే కాకుండా ఆ ప్రదర్శనని దర్శించేవాడిలోనూ ఆ ఈశ్వరుడే ఉన్నాడు. ఇదే తెలియాలి. ఇది ఈ విషయం మనకి ధూర్జటి గారు చాలా చక్కగా ఆవిష్కరిస్తారు. వాగర్థంబులు శ్రోతృవక్తలు జగద్వంద్యుండు అద్వైత విద్యాగోష్ఠిని పరికింప ఈశ్వరుడే కాదా? మత్ ప్రబంధాది పచ్చాగణ్యార్గుడు వేరొకండు కలడా అని రాస్తారు తన కాళహస్తి మహాత్మ్య అనే ప్రబంధానికి ప్రారంభంలో. వాగర్థంబులు శ్రోతృవక్తలు, వాక్కు అర్థం, వినేవాడు చెప్పేవాడు, వీళ్ళందరూ రెండుగా కనిపిస్తున్నప్పటికీ కూడా అద్వైత విద్యాగోష్ఠిని పరికింప ఈశ్వరుడే కాదా? ఈ రెండూ కూడా ఆలోచిస్తే ఒకడేనయ్యా అని చెప్పారు. అక్కడ ఉన్నవాడు వాడితో మనం పూర్తి ఆనందం ఎప్పుడు అనుభవించగలం? వాడు ఏదో ఏది ప్రదర్శిస్తున్నాడో అది పరిపూర్ణంగా మనలో అందినప్పుడే వాడు ఆనందంతో సమానంగా మనం పొందగలం. అప్పుడేమైంది? రెండు ఏకమైపోయాయి. అందుకు సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమః. సభలలో ఉన్నవాడు సభాపతులుగా ఉన్నటువంటి పరమేశ్వరునికి నమస్కారం. ఇక్కడ మీరు పరిశీలించినప్పుడు మనం ఎన్ని రకాల వ్యవస్థలు ఏర్పరచుకున్నా ఈ వ్యవస్థలన్నిటి మూల వ్యవస్థ ఈశ్వర వ్యవస్థ ఒకటి ఉంది విశ్వంలో. దాని యొక్క ప్రభావం చేతే మానవుల బుద్ధులు పనిచేస్తూ ఉంటాయి. మంచి మేడ కట్టాడు, అద్భుతమైన బిల్డింగ్ కట్టాడు, చూడ్డానికి చాలామంది వెళుతూ ఉంటారు. కానీ ఈ అద్భుతమైన ఇంజనీరింగ్ స్కిల్ అనేటటువంటిది మనిషిలో మనం చూసాం చాలా గొప్పగా ఉంది అంటున్నాం. అంటే మనుషులం కనుక మనుషుల ఇంజనీరింగ్ స్కిల్ని మెచ్చుకుంటున్నాం. కానీ మనకు చూడడం చేతనైతే ఒక సాలెగూడు చేసే ఇంజనీరింగ్ స్కిల్ చూడండి, ఒక గిజిగాని గూడు దానిలో ఉన్న ఇంజనీరింగ్ స్కిల్ చూడండి. ఆ ఇంజనీరింగ్ స్కిల్ ఎవరికైనా ఉందా ఆలోచించండి. అంటే సృష్టిలో ప్రతిభ మేధ మనసొత్తే అనుకుంటున్నాం, మనల్ని మించి ఒక చిన్న కీటకంలో ఉంది. ఇంకా బయట రాళ్ళు సిమెంటు మనకు అవసరం, అది కేవలం నోటి నుంచి వచ్చే దారంతోనే ఎంత గట్టిదైనా అల్లుతుంది. ఎక్కడెక్కడో ఉన్న చిన్న చిన్న గడ్డి ముక్కల్ని తీసుకొచ్చి ఆ గిజగాని గూడు అంతుపట్టని విధంగా అల్లి అందులో కూర్చుని అది ఎంత చేసింది. కనుక స్కిల్ అనేటటువంటిది విశ్వాన్ని పరిశీలించితే అన్ని చోట్ల కనిపిస్తుంది. ఈ స్కిల్స్ని చూస్తే ఇన్ని స్కిల్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చాయో వాడెంత స్కిల్ఫుల్ మ్యానో అర్థమవుతుంది. శక్తి, ఆ స్కిల్ నైపుణ్యములన్నిటికీ శక్తిమంతుడే ఆ పరమేశ్వరుడే హేతువు. అందుకు విశ్వంలో ఉన్న ఈ ఈశ్వర వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ నుంచే మనకు ఏదైనా భావం వస్తుంది. సభలు పెట్టాలి అనే ఆలోచన మనకు ఎందుకు వచ్చింది? ఇవన్నీ మనం చింతన చేయాలి. అంటే ఈశ్వర చైతన్యమే మనలో ఉంది కనుక ఆ వ్యవస్థలో ఉన్న బుద్ధులే మనకు పుడుతూ ఉంటాయి. అలాగే చేస్తూ ఉంటాం. మన స్థాయిలో మనం చిన్నపిల్లలు చూడండి వంట వండుకుంటున్నామని వంట వండుకుంటుంటారు. అంటే వాళ్ళలో అప్పుడే వంట వండే నేచరు, కలిసి తినే నేచర్ ఇవన్నీ వచ్చేసాయి. అది వాడు ఈ విధంగా ప్రదర్శిస్తున్నాడు, తర్వాత అది పెద్దగా బయటపడుతుంది. ఆ విధంగా ఇసుగూళ్ళు కట్టుకోవడం ఇవి ఎవరి స్థాయిలో వాడు చేసుకుంటూ ఉంటాడు. అంటే ఈశ్వర వ్యవస్థని మన నుంచి ప్రదర్శిస్తూ ఉంటాం. ఇది కొంచెం తాత్వికంగాను కొంచెం వైజ్ఞానికంగా ఆలోచిస్తే మనకు అర్థమయ్యేటటువంటి విషయం. అలాగే సభలు ఏర్పరచడం, ఆ సభల్లో ఒక పతి ఉండడం, ఇవి ఆలోచిస్తే సభ అంటే ఏమిటి, సభాపతి అంటే ఏమిటో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. దాన్ని ఒక్కసారి చిదంబర క్షేత్రానికి వెళదాం. ఇక్కడే ఆవిష్కరించబడుతుంది. చిదంబర క్షేత్రం గురించి చెప్తూ మనకి శాస్త్రముల్లో కైవల్య పట్టణాల్లో ఒకటిగా చిదంబరాన్ని చెప్పారు. దానికి వ్యాఘ్రపురం అని, పుండరీకపురం అని పేరు. పుండరీకం అంటే పద్మం. హృత్పుండరీకం విరజం విశుద్ధం అని ఉపనిషత్తే చెప్పింది కదా, హృదయ పుండరీకపురమే చిదంబరం. దానిలో ఏముందయ్యా అంటే ఏమీ లేదు. ఏమీ లేదని ఎలా అంటాం? చిత్ ఆకాశం, చిన్మయమైన ఆకాశం ఉన్నది. చిన్మయాకాశానికి మూలమైన సత్పదార్థం అందులో ఉంది. అతడే ఈ చిదాకాశాన్ని వ్యాప్తి చేసినటువంటి వాడైన నటరాజు. అది చిదంబరం. అది ఎక్కడున్నది? హృద్దేశే. ఆయన చెప్పుకున్నాడు, హృద్దేశే అర్జున తిష్ఠతి. ఈ చిదంబరం మనకు తెలియాలి అంటే ఆ లోపల దాకా వెళ్ళేటప్పుడు ఎన్నెన్ను బయట ఉన్నాయో స్టడీ చేయమన్నాడు. ఇవన్నీ సఫలే. ఆఖరికి హృదయంలో ఉన్న ఆ చితాకాశ ఆవరణ కూడా సభే. దాన్ని చిత్సభ అని అన్నారు. అది విశేషం. మనం చిదంబర సభకు వెళ్ళినప్పుడు రాజసభ, కనకసభ, దేవసభ, చిత్సభ మొత్తం ఉన్నాయి. కనకసభ అంటే బంగారు సభ. అటు తర్వాత రాజసభ, రాజులందరూ కూర్చొని చూస్తారు అక్కడ పరమేశ్వరుడి నాట్యాన్ని. వాళ్ళ క్యూ అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్, డిఫరెంట్ ఆడియన్స్ కూర్చోవాలి కదా నాట్యం జరిగినప్పుడు. వాళ్ళలోని ఆ విధంగా ఉంటుంది. చక్కగా అలంకరించబడి కనకసభ ఉన్నది. తర్వాత రాజులందరూ కూర్చునేటువంటి చోటు. అటుపై దేవసభ, దేవతలందరూ దర్శించేది. అటుపై చిత్సభ, చిత్సభ లోపల నటరాజు. ఇది ఇవి ఎక్కడున్నాయి పరిశీలించితే భారతీయ క్షేత్ర నిర్మాణాలన్నీ కూడా ఇదం శరీరం కౌంతే ఆ క్షేత్రమిత్యభిధీయతే అని, ఈ క్షేత్రమునందు భాషించే ఈశ్వర చైతన్యాన్ని ఆవిష్కరించుకోవడానికి ఏర్పడినటువంటివి క్షేత్ర వ్యవస్థ అంతా కూడా. మొక్కుకుని ఆ మొక్కు ప్రకారం టిక్కెట్ కొనుక్కుని ఆ క్యూలో 10 మందిని తిట్టుకు వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొచ్చేసిన మనకు అర్థం కాదు క్షేత్రం అంటే. క్షేత్రాన్ని అధ్యయనం చేయాలి. అలా అధ్యయనం చేసిన వాళ్ళు చాలా గ్రంథాలు రాశారు. ఇటీవలే పాశ్చాత్యులు రాశారు. అది ఆశ్చర్యకరమైనటువంటి విశేషం. ఒక ఆయన 1000 పేజీల గ్రంథం రాశాడు చిదంబరం మీద. ఎవరు రచించారా అని చూస్తే ఒక పాశ్చాత్యుడు ఆయన. అలాగే నటరాజ స్తుతిగా కుంచితాంగ్రిం భజేహం అనక ప్రాచీన స్తుతి ఉన్నది. ఆ ప్రాచీన స్థుతి కుంచితాంగ్రి అంటే శివుడు పాదాన్ని ఎత్తి కొంచెం వంచుతాడు ఆ నటరాజస్వామి. ఆ వంచిన పాదం చాలా గొప్పది. అది వామపాదం. అది ఆ పాదం కైవల్యదాయకం. అది అనుగ్రహం అనే కృత్యానికి సంకేతం. పరమేశ్వరుడు ఆ నటరాజమూర్తిగా ఉన్నప్పుడు ఆ డమరుకం సృష్టికి సంకేతమై, ఆ అభయహస్తం స్థితికి సంకేతమై, ఆ అగ్నిహస్తం సంహారానికి సంకేతమై, ఈ భూమికి ఆంచినటువంటి హస్తం తిరోధాన కృత్యానికి సంకేతమై, ఆ పైకి ఎత్తిన పాదం, భూమికి ఆంచిన పాదం తిరోధాన సంకేతమై, పైకి ఎత్తిన పాదం దాన్ని చూపే హస్తం, ఈ రెండు అనుగ్రహ కృత్యానికి సంకేతమని, పంచకృత్యాలు నిర్వహించే పరమేశ్వరుడే నటరాజు స్వరూపమని వ్యాఖ్యానం చెప్పారు. అందుకే ఒక్క నటరాజమూర్తిని ధ్యానించితే పంచకృత్య నిర్వాహకుడైన పరమేశ్వరుడు పూర్ణంగా అందులో వ్యక్తమవుతున్నాడు. ఆయన ఒక అగ్నిమయమైన ఆవరణ మధ్యలో ఉంటాడు ఆ నటరాజు. దీని అర్థం ఏమిటంటే లింగమునందు ఉండేటువంటి చైతన్యం. మీరు లింగం చూస్తే ఏమి కదలట్లే, కదలకుండానే కనిపిస్తుంది. కదలకుండా కనిపించే లింగంలో కదులుతూ ఉన్నటువంటి వాడు. అందుకే తన్నైజతి తదైజతి, అది కదలట్లేదు కదులుతోంది అని చెప్పడంలో అంతరార్థం ఉంది. ప్రతి కదలని దానిలోనూ కదిలేవాడు ఒకడున్నాడు, ప్రతి కదిలే దానిలోనూ కదలని వాడు ఒకడున్నాడు. ఇది సృష్టి గురించి మీరు ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. కదులుతున్న చక్రంలో కూడా మధ్యలో కదలకుండా ఒకటి ఉంటుంది. అది కూడా కదిలిపోతే బండి నుంచి దూడు ఎప్పుడో పడిపోయేది. కనుక కదిలే దానిలో కదలకుండా ఒకటి ఉంటుంది, కదలని దానిలో కదిలేది ఒకటి ఉంటుంది. ప్రతిదానిలో కూడా ఆ కదిలేది ఉండడం వల్లనే పరిణామం అనేది కనిపిస్తూ ఉంటుంది, మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది. అందుకే పరమేశ్వరుడు రెండు చైతన్యాలు. స్థాణువు ఆయనే, చైతన్య రూపుడై చలించేది ఆయనే. అందుకే కృత్స్నవీతాయ ధావతే సత్వనాంపతే నమః అని చెప్పుకున్న దాని అర్థం. ఆ మూమెంట్ ఏదుందో ఆ చైతన్యాన్ని నటరాజుగా చెప్పారు. ఇక్కడ మనం పరిశీలించినప్పుడు కనక సభ, కనకం అంటే బంగారం అని అర్థం. సువర్ణము అంటే శుద్ధి చేయబడినటువంటి పవిత్రమైనటువంటి బంగారం ఏదుందో అది. మన శరీరమే కనకసభ కావాలి, రాజసభ కావాలి, దేవసభ అయితే అప్పుడు చిత్సభేశుడు కనిపిస్తాడు మనకి. అది విశేషం. అది ఎలా కావాలంటే సువర్ణం తయారు చేయడానికి ఏం చేస్తాం మనం?
2: ఓం నమః శివాయ. You're listening to Shaivam.org Radios, 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
3: ఓం నమః శివాయ.
4: యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
5: Upon hearing this announcement, please contact us immediately at shaivam@shaivam.org. This radio service has been moved to a new address and the service at this address will be discontinued shortly. Therefore, please contact us immediately at shaivam@shaivam.org. Thank you. Om Namah Shivaya. Upon hearing this announcement, please contact us immediately at shaivam@shaivam.org. This radio service has been moved to a new address and the service at this address will be discontinued shortly. Therefore, please contact us immediately at shaivam@shaivam.org. Thank you. Om Namah Shivaya.
6: Dear listeners of Shaivam.org, the following is Atharvana Veda, Saunaka Shaka, Kandam 3, Sukta 6.

నాభ్యే ప్రజాపయ ప్రజా అభిషద ప్రజానాగం ప్రత్యే గర్భస్తంభే ఏతస్మాద్వయోనే ప్రజాపజ ప్రజా అసృజత తస్మాదేవయోనే ప్రజాపజ ప్రజా అసృజత తస్మాదేవయోనే ప్రజాయతే బ్రాహ్మణో దక్షిణగోపాసే బ్రాహ్మణో వై ప్రజానాముపద్రష్ట ఉపద్రష్టమత్తే

తపతయే నమః స్థితాయ నమః విజితాత్మనే నమః విధేయాత్మనే నమః భూతవాహనసారతయే నమః సగణాయ నమః గణకాయాయ నమః సుకీర్తయే నమః చిన్న సంశయాయ నమః కామదేవాయ నమః కామకాలాయ నమః భస్మోద్ధూళిత విగ్రహాయ నమః భస్మప్రియాయ నమః భస్మశాయి

0: అనాకులాయ నమః నిరవధ్యపదోపాయాయ నమః విద్యారాశయే నమః అకృత్రిమాయ నమః ప్రశాంతబుద్ధయే నమః అక్షుద్రాయ నమః క్షుద్రఘ్నే నమః నిత్యసుందరాయ నమః ధ్యేయాయ నమః అగ్రధుర్యాయ నమః ధాత్రీషాయ నమః సాకల్యాయ నమః శర్వరీపతయే నమః పరమార్థగురవే నమః వ్యాపినే నమః శుచయే నమః ఆశ్రితవత్సలాయ నమః రసాయ నమః రసజ్ఞాయ నమః సారజ్ఞాయ నమః సర్వసత్వావలంబనాయ నమః. ఇతి శ్రీ సౌరపురాణే విష్ణుచక్రప్రాప్తిహేతు శ్రీ శివసహస్రనామావళి స్తోత్రం సంపూర్ణం.
1: Upon hearing this announcement, please contact us immediately at shaivam@shaivam.org. This radio service has been moved to a new address and the service at this address will be discontinued shortly. Therefore, please contact us immediately at shaivam@shaivam.org. Thank you. Om Namah Shivaya.
2: Om Namah Shivaya. Dear listeners of shaivam.org, the next program is Shiva Stotra. In this, you are about to listen Nataraja Nataraja, presented by Jambalini Manik. Thank you. Om Namah Shivaya.

ఆత్మా సఖాయ సఖ్యావృత్యు స్త్రీర పురోచితర్ణవాం జగమ్యాః పితర్ణవ